ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1947 జ్యేష్ఠమాసం 12వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు అని అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:59 దాటి 20 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు

0: ఇంకా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మీరు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:40. దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరూ ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైన మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చారు.

0: కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికి. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
1: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్ట స్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని, ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుంది ని మంత్రి పేర్కొంటూ,
2: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడున్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం ఈ శీర్షికన వేసవికాలంలో చర్మ సంబంధ వ్యాధులు, వాటి నివారణ చర్యలు, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి హన్సిక గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డి చంద్రశేఖరరావు. 8:00 తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర, శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం. ఇక ఈరోజు 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం, ఈ అంశంపై మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయికిరణ్ గారితో పరిచయ కార్యక్రమం, మరియు పసుపు పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త మోతే చిరంజీవి. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజనే

శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 నుండి 11:00 ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు మధుర గీతాలు వింటారు.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేఖ వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
5: రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను పట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన లారీలు, రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు. హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంథనిలో టాస్క్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల పైచేలకు అంచనా వ్యయంతో చేపట్టే యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతోనే 3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మృతులు, వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కోసమే ఎస్ఐఆర్ చేపట్టామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ బీఎల్ఓలను నియమించి ఎస్ఐఆర్ ను పర్యవేక్షించాలని సూచించారు. జూన్ 15 నుండి 24 వరకు ఎస్ఐఆర్లో పాల్గొనే బీఎల్ఓలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు ఓటర్ల నుండి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు 88 కోట్ల రూపాయల పైచిల్కు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు చేస్తున్నట్టు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్తో సమీక్షించిన మేయర్ కొత్తగా నిర్మించే 8 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు స్థలం గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. సభ్యతం గ్రామ సమీపంలోని గట్టు సింగారం జలపాతం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జలపాతం వద్ద 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు టూరిజం డిఈఈ శ్రీశైలంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పంచాయతీల నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ముడిసరుకుగా తయారు చేసే యూనిట్ ను గౌరెడ్డిపేటలో ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ పథకం కింద 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, 33% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 17% నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్ధికి కేంద్రం 120 కోట్ల

0: రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు 40 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా ఓదలమల్లన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. ఓదెల మల్లన్న సన్నిధిలో 1 కోటి రూపాయలతో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. హైదరాబాద్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డిఆర్డిఓ కాళింది రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా 6851 సంఘాలను అనుసంధానించారు.
1: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్ధిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ధి శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను

ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్, మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే
అనేక సవాళ్లు

0: సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన వేసవికాలంలో చర్మ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి హన్సిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖర్ రావు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
9: ఎండాకాలంలో సాధారణంగా వచ్చే చర్మ సమస్యలు, వాటి అపోహలు, నివారణ ఉపాయాలు, చికిత్స గురించి మనకి వివరించడానికి వరంగల్లో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అన్సిక గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారికి ఆకాశవాణి తరపున సాదర స్వాగతం తెలుపుతూ నమస్కారం డాక్టర్ అన్సిక గారు.
10: నమస్కారం అండి.
9: సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే అనేక రకాల చర్మ సమస్యలకు మనం గురవుతూ ఉంటాం. ముఖ్యంగా మనని

0: ఎండలో తిరగద్దంటూ ఉంటారు. దానివల్ల చర్మం అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకు దీనికి కారణం ఏంటి?
1: సో ఏంటంటే, సన్లైట్లో యూవీ రేస్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ యూవీ రేస్ అనేది స్కిన్ మీద ఎక్కువ పడడం వల్ల స్కిన్ మీద బ్యారియర్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. కొంతవరకు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం ఓకే, కానీ మితిమీరిన సన్ ఎక్స్పోజర్ వల్లనే ఈ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి. చర్మం దెబ్బతిని నల్లబడడం, నల్ల మచ్చలు, ముడతలు, చర్మం క్యాన్సర్ రావడం, అలాంటి ఛాన్సెస్ ఉంటుంటాయి.
0: మీరు యూవీ కిరణాలు అన్నారు కదా, అసలు అంటే యూవీ కిరణాలు అంటే ఏంటి? మామూలు ఎండకి దానికి ఏమైనా తేడా ఉంటుందా?
1: ఎండ అనేది సన్ లైట్ వల్ల వచ్చేదాన్ని ఎండ అంటారు. యూవీ కిరణాలు అంటే ఆ సన్లైట్ లోపల ఉండేవి, అది కంటికి కనిపించని కిరణాలు. ఇవి మన స్కిన్కి చేరుతాయి, రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్లో ఉన్న సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది.
0: అంటే మరి కొంతమంది వారి పనుల రీత్యా కావచ్చు, వారి అవసరాలు రీత్యా కావచ్చు, ఎండలో తిరగకుండా ఉండటం అనేది మనం అవాయిడ్ చేయలేము. మరి అటువంటి వారు ఎట్లా మరి ఈ దీని నుంచి రక్షణ పొందాలంటే?
1: సో అదే, బేసిక్ స్టార్ట్ చేయడానికి ఏంటి, సన్స్క్రీన్ అనేది బేసిక్గా వాడాలి. ఎస్పెషల్లీ ఇండియన్స్, ఇన్ జనరల్గా ట్రాపికల్ కంట్రీస్, అంటే మన దగ్గర టెంపరేచర్ అనేది ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. సో మనము బేసిక్ 15 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సన్స్క్రీన్ వాడడం. అది రెగ్యులర్గా వాడుతూ ఉంటే దానివల్ల ఈ ముడతలు రావడం కానీ, మచ్చలు రావడం కానీ, ఇవి అనేటివి ఓవర్ ద టైం తగ్గిపోతుంటాయి. 40-50 ఇయర్స్ వచ్చినా కానీ స్కిన్ అనేది కొంచెం యంగ్గా కనపడడం, అంత ఓల్డ్ లుక్ రాకపోవడం, అలా మనకి హెల్ప్ అవుతుంటుంది. ఒక బేసిక్ సన్స్క్రీన్తోనే ఇవన్నీ జరుగుతాయి.
0: ఇప్పుడు అంటే మనకి మార్కెట్లో అనేక రకాలైన సన్స్క్రీన్స్ అవైలబుల్గా ఉంటాయి. మరి కొంతమంది ఎక్కువ కెమికల్స్ బాడీకి రాయటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటారు. మరి దానిలో SPF అని ఒక పారామీటర్ ఉంటుంది అంటారు. అసలు ఎట్లా ఒక సన్స్క్రీన్ మీద బెస్టా కాదా మనం ఎట్లా డిసైడ్ చేయొచ్చు?
1: ఒక పర్సన్కి ఏది బెస్ట్ అనేది ఫస్ట్ డైరెక్ట్గా చెప్పలేము. ఏదైనా కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవాలి. ఒకటి ఒకరికి పడవచ్చు, అది ఇంకొకరికి పడకపోవచ్చు. మీకు పడేది నాకు పడవచ్చు, నాకు పడేది మీకు పడకపోవచ్చు. సో ఈ SPF అనేది ఏంటి అంటే, ఇది మన సన్స్క్రీన్ మీద రాసి ఉంటుంది. సో అసలు SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో UVB రేస్లో వల్ల వచ్చే వల్ల ట్యాన్ నుంచి ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంటుంది. SPF 50-100 అలా రాసి ఉంటుందండి. SPF 50 అనేది 98% ఆఫ్ ద యూవీ రేస్ని బ్లాక్ చేస్తుంటుంది. అదే SPF 100 అయితే 99% దాకా అడ్డుకుంటుంది. 50 అయినా 100 అయినా పెద్ద తేడా అయితే ఏం లేదు. కరెక్ట్గా రాస్తున్నామా, రిపీటెడ్గా రాస్తున్నామా, ఎంత క్వాంటిటీ పోస్తున్నామా అనేది ఇంపార్టెంట్.
0: అంటే ఇప్పుడు సన్స్క్రీన్ రాసుకున్న తర్వాత దాని ప్రభావం ఎన్ని గంటల వరకు ఉండొచ్చు? లేదంటే ఇప్పుడు సన్స్క్రీన్ రాసుకున్న తర్వాత కొంతమంది తెల్లగా పొరలాగా వస్తూ ఉంటుంది, దీని కారణం ఏంటి?
1: సో దీన్ని ఏంటంటే వైట్ క్యాస్ట్ అని అంటారండి. సన్స్క్రీన్ రాసుకున్నాక అది వస్తుంది, కాసేపు అయినాక మనకు అలా ఉండిపోతుంది. సో ఇది ఎందుకు వస్తుందో తెలియాలంటే కొంత మనకు సన్స్క్రీన్స్ గురించి తెలియాలి బేసిక్గా. సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఒక సన్స్క్రీన్లో. ఫిజికల్ కాంపోనెంట్లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ అలాంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఫిజికల్ సన్స్క్రీన్లోనే ఇవి ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఇమ్మీడియట్ సన్ ప్రొటెక్షన్ వస్తుంది పెట్టుకోవడం వల్ల. కెమికల్ సన్స్క్రీన్లో జింక్ ఆక్సైడ్ అనేది ఉండదు. సో అది పెట్టుకున్నప్పుడు ఎలాంటి పొర రాదు, కానీ అది స్కిన్ మీద యాక్షన్ వర్క్ చేయడానికి 20 మినిట్స్ వెయిట్ చేయాలి. సో మనం వాడే అన్ని సన్స్క్రీన్స్ చాలా వరకు కాంబినేషన్ సన్స్క్రీన్స్, అంటే ఫిజికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది. ఇమీడియట్గా పెట్టేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి అది మనకు వైట్ క్యాస్ట్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే వైట్ క్యాస్ట్ వస్తే అది మంచిగా పనిచేస్తున్న సన్స్క్రీన్.
0: అంటే ఆ లేయర్ అనేది దానికి పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పచ్చు.
1: లేయర్ ఉంది అంటే నీకు ఇమీడియట్ యాక్షన్, ఫాస్టర్ యాక్షన్ రెండు కలిపి ఉండడం వల్ల బెటర్ ఎఫెక్టివ్. ఫిజికల్ కెమికల్ ఎక్కువగా లేయర్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి సరిగ్గా స్ప్రెడ్ చేసుకోకపోవడం వల్ల. కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా సన్స్క్రీన్స్ వస్తున్నాయి, అవి క్యాస్ట్ రాకుండా ఉంటున్నాయి. అండ్ అవి చెమట వల్ల కూడా, స్వెట్ రెసిస్టెంట్ సన్స్క్రీన్స్ కూడా వస్తున్నాయి. అవి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు యూస్ చేయడం.
0: అంటే ఇప్పుడు సన్స్క్రీన్ ఒక్కటే ట్యానింగ్ నుంచి కాపాడుతుందా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా మనకి?
1: అంటే మనం కొంచెం ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి. క్యాప్స్, అంబ్రెల్లాస్, గ్లాసెస్, ఫుల్ స్లీవ్స్ వేసుకొని తిరగడము బయట, ఎస్పెషల్లీ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు, ట్రావెలింగ్ ఎక్కువ టైం చేసేవాళ్ళు కానీ అలా చూసుకొని. ఇది
0: ఇప్పుడు మీరు ఇందాక SPF అని చెప్పారు, ఆ సన్స్క్రీన్స్లో కూడా SPF 100, SPF 50 అని ఉంటాయి. ఏంటి వాటికి తేడా, ఏది బెస్ట్ అంటారు వాటిలో?
1: ఇదే చెప్పాను కదండి, SPF 50 అంటే 98% ఆఫ్ ద రేస్ని బ్లాక్ చేస్తుంటుంది. SPF 100 99% బ్లాక్ చేస్తుంది. 100-50 తేడా. సో అది ఎంత వాడడం అనేది, ఏది వాడడం అనేది ఇట్స్ నాట్ రిలవెంట్. మనం ఎంత పూస్తున్నాము, ఫ్రీక్వెంట్గా పూస్తున్నామా లేదా, సరిపోయేంత పూస్తున్నామా లేదా, అది మోర్ ఇంపార్టెంట్.
0: మరొక డాక్టర్ గారు, అంటే ఒకసారి మనం ఆ క్రీమ్ రాస్తే దాన్ని ఎన్ని గంటల వరకు అది ఒక షీల్డ్ మనకు ఉపయోగపడే అవకాశం ఉంది?
1: ఏదైనా కానీ ఫస్ట్ అయితే మనము 2 ఫింగర్ లెంత్, 2 వేళ్ల మందం సన్స్క్రీన్ తీసుకొని మెడకి, ఫేస్కి రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక every 3 hours రిపీట్ చేయాలి. ఎందుకంటే దాని 3 hours తర్వాత దాని యాక్షన్ వెళ్ళిపోద్ది. ఇది మళ్ళీ పెట్టుకోవడం కూడా 15-20 మినిట్స్ ముందే బయటికి వెళ్ళే ముందు పెట్టుకుంటే అది కరెక్ట్గా పనిచేస్తుంది. every 3 hours రిపీట్ చేయాలి ఖచ్చితంగా.
0: సాధారణంగా ఏం చేస్తారంటే ఒకసారి రాసుకొని వెళ్ళిపోతారు, ఆ రోజు మొత్తానికి ఒకటేసారి అప్లై చేస్తారు.
1: అందుకే స్కిన్ అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.

0: అంటే ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 3 అవర్స్ ఒకసారి వాడాలి.
1: కుదిరితే రాసుకోవాలి, పాసిబుల్ 2 టైమ్స్ అన్నా రాసుకోవాలి డేకి. మార్నింగ్ 9 o'clock ఒకసారి, మళ్ళీ 12 o'clock ఒకసారి, లేదా మార్నింగ్ 9 o'clock ఒకసారి, మళ్ళీ వర్క్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు, ఇంట్లో ఇంటికి వచ్చేటప్పుడు, బస్సులో కానీ ఆటోలలో కానీ ట్రావెల్ చేసే ముందు ఒకసారి అయినా రాసుకోవాలి అట్లీస్ట్.
0: ఇప్పుడు ఈ సన్స్క్రీన్ ఈ లోషన్ మనం రాసుకునేటానికి అంటే వయస్సుతో ఏమైనా సంబంధం ఉంటుందా? చిన్నపిల్లలు కూడా రాసుకోవచ్చా? ఏ వయసు వాళ్ళైనా అంటే పెద్దవాళ్ళు మాత్రమే రాసుకోవనే అవకాశం?
1: రాసుకోవచ్చు అండి. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఈ ఫిజికల్ కాంపోనెంట్ ఉంటుంది సన్స్క్రీన్లో అని చెప్పాను, అదే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు బాడీకి, దాని మీద వైట్ క్యాస్ట్ వస్తుంది. పిల్లలకి మనం స్కూల్కి వెళ్లే ముందు కూడా రాసి పంపించవచ్చు, ఎందుకంటే వాళ్ళు వన్స్ స్కూల్కి వెళ్ళాక వాళ్ళు ఎండలో ఆడుకుంటుంటారు, ఎలా వాడుకున్నా నన్ను ప్రాబ్లం. అసలు
0: అంటే చిన్నపిల్లలకు రాసినా కానీ ఎటువంటి ఫర్దర్ కూడా ఎటువంటి సమస్యలు రావు. ఇంకోటి డాక్టర్ గారు, జనరల్గా ఎండాకాలం అంటేనే మనకి చెమటకాయలు చెమట పొక్కులు ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే ఇవి ఎండాకాలంలోనే రావటానికి గల కారణం ఏంటి?
1: సో ఈ చెమటకాయలు అనేది, దీన్ని మిలేరియా రూబ్రా అంటారండి. సో చెమట ఎక్కువ పట్టడం వల్ల స్వెట్ డక్ట్స్ ఉంటాయి, అంటే డక్ట్స్ అనేటి చెమట నలాలు, ఆ నలాలు అనేవి మూసుకుపోయి ఆ స్వెట్ అనేది ఎక్కువ లోపల ఉండిపోయి ఆ చెమటకాయలు చెమట పొక్కులు లాగా అలా అలా అయిపోతుంటుందని. సో ఇది రాకుండా ఉండాలంటే లుగుస్ బట్టలు, పల్చటి బట్టలు వేసుకోవడం, ఎస్పెషలీ 10 o'clock నుంచి 2 o'clock ఈ టైంలో బయటకు వెళ్లకుండా, గాడుపు వస్తుంది అంటే ఆ గాడుపు ఏరియాని అవాయిడ్ చేస్తే మనకి చెమటకాయలు అనేది రాదు.
0: అట్లనే అంటే ఇప్పుడు ఫేస్ వర్క్ అయితే మనం, మీరు సన్స్క్రీన్ లోషన్ ఇవి చెప్పారు, అంటే కొంతమందికి ఎండలోకి వెళ్ళగానే చేతుల మీద ర్యాషెస్ లాగా కూడా వస్తూ ఉంటాయి, దీనికి ఏంటి కారణం, దీన్ని ఎట్లా మనం అవాయిడ్ చేయాలి?
1: ఇది ఒక కండిషన్ అండి. దీన్ని ఏమంటారంటే పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అంటారు, పిఎంఎల్ఈ. ఇది ఏంటి అంటే యూవీ రేస్కి, స్కిన్ అనేది యూవీ రేస్కి గురైన తర్వాత దురదతో కూడిన చిన్న చిన్న గడ్డలు, ఎర్రటి మచ్చలు, ఒక్కొక్కసారి చిన్న చిన్న బొబ్బల్లాగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. యూజువల్గా చేతుల మీద, మెడ మీద అలా వస్తాయి. ఇది ఒక ఇమ్యూన్ రియాక్షన్, ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, ఇది మన బాడీలో సెల్ఫ్ ఇమ్యూన్ రియాక్షన్. ఇది ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు, అందరికి రావాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనం సన్స్క్రీన్తో ప్రివెంట్ చేయొచ్చు.
0: అంటే అట్లా ర్యాషెస్ వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సన్స్క్రీన్
1: వాళ్ళే ఖచ్చితంగా వాడాలి.
0: ఇంకొక జనాల్లో సాధారణంగా చిన్న అపోహ ఉంది, అంటే సన్స్క్రీన్ వాడటం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం డాక్టర్ గారు?
1: సో విటమిన్ డి అనేది ఏంటంటే మనకి అప్పుడప్పుడు ఎండ తగిలితే సరిపోతుంది, కానీ ఈ విటమిన్ సన్స్క్రీన్ వాడితే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది అని సన్స్క్రీన్ అవాయిడ్ చేయడం అయితే మంచిది కాదు. ఇప్పుడు చాలామంది ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఇంట్లోనే ఉంటాము, రూమ్లోనే గడుపుతుంటాము, మాకు అసలు ఎండ తగలదు, మరి నా విటమిన్ డి అంతా తగ్గిపోతుందా ఎలా అని అంటుంటారు. ఏం అవసరం లేదు. విటమిన్ డి అనేది మనం తినే ఫుడ్లోంచి, ఫిష్, ఎగ్స్ వాటిలో కూడా ఉంటుంది. ఎవ్రీడే 10 o'clock టు 2 o'clock టైంలో ఎండ అవాయిడ్ చేయాలంటున్నా కానీ మార్నింగ్ 8 o'clock 9 o'clock ఆ టైంలో ఒక 10-15 minutes ఎండలో ఉండి అలా వీక్లీ 2-3 times ఉన్నా సరిపోద్ది, విటమిన్ డి అనేది సరిపోగా వస్తుంది.
0: విటమిన్ డికి ఎటువంటి సన్స్క్రీన్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. ఆ సన్స్క్రీన్స్ కూడా మనకి మార్కెట్లో అనేక రకాలు ఉన్నాయి, అనేక ఖరీదులు రేట్స్లో కూడా ఉంటాయి. అంటే ఎక్కువ రేటు ఉన్నది బెస్టా, తక్కువ రేటు ఉన్నది బెస్టా, దాన్ని మనం ఎట్లా, దాన్ని విచ్ ఈస్ బెస్ట్ అని మనం ఎట్లా చెప్పడానికి ఏదైనా పారామీటర్ ఉంటుందా?
1: పారామీటర్ అంటే ఒక పారామీటర్ పిఏ ప్లస్ అనేది ఒకటి ఉంటుందండి. పిఏ ప్లస్ పిఏ ప్లస్ ప్లస్ 3+ 4+ అని అలా రాసి ఉంటుంది దాని మీద. ఆ పిఏ అనేది ఏంటంటే యూవీ ఏ రేస్ నుంచి ఎంతవరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని. సో ఎంత పిఏ ప్లస్ ఉంటే అంత బెటర్. అన్ని సన్స్క్రీన్స్ SPF 50 SPF 100 ఎలాగో ఉంటున్నాయి, కానీ దాని మీద పిఏ రేటింగ్ ఎలా ఉందో చూసుకోవాలి, అదొక వన్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఎక్కువ రేట్ ఉంది బాగా పనిచేస్తుంది అంటే అలా ఏముండదు. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ చూసుకొని, ఇంగ్రీడియంట్స్ చూసుకొని చీప్వి కూడా బాగానే పనిచేస్తాయి.
0: అంటే ఈ పిఏ అంటే ఏంటి మేడం డాక్టర్ గారు?
1: పిఏ రేటింగ్ అంటే యూవీఏ అని రేస్ ఉంటాయి సన్లైట్లో, యూవీఏ యూవీబి అనే 2 types ఆఫ్ రేటింగ్ ఉంటుంది. ఈ ఎస్పీఎఫ్ అనేది ఏంటంటే యూవీబికి సంబంధించిన ఫ్యాక్టర్. పిఏ అనేది యూవీఏ రేస్. యూవీఏ రేస్ వల్లనే మనకు స్కిన్ ఏజింగ్, రింక్లింగ్ రావడం అవన్నీ అవుతుంటాయి. యూవీబి వల్ల ట్యాన్ అవుతుంది. సో ట్యాన్ ప్రొటెక్షన్కి ఎస్పీఎఫ్, రింకిల్స్ ముడతలు లేదా ఏజింగ్ వాటి కోసం పిఏ, రెండు ఇంపార్టెంట్.
0: ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ఎండ నుంచి ఎలా రక్షణ పొందాలి, దానికి క్రీమ్స్ గురించి చెప్పారు. సాధారణంగా ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు అంటే తెల్లబడటాని కోసం కూడా మనకు మార్కెట్లో అనేక రకాలైన క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఆ సౌందర్య సాధనాలు వాడటం వల్ల నిజంగా మనుషులు తెల్లబడతారా? అవి వాటి వల్ల ఆ స్కిన్కి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
1: అటువంటి క్రీమ్స్ చాలా వాటిలలో ఏంటంటే కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ అనేటివి ఒకసారి డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ లేకుండా యూజ్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్గా ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. డైరెక్ట్గా మెడికల్ షాప్లో కొనుక్కుంటే అప్పుడు దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: అట్లనే మనకి కొన్ని ప్రకటనలు కూడా చూస్తూ ఉంటాం, 4 వారాల్లో

0: తెల్లగైతారు, 2 వారాల్లో తెల్లగైతారని ఇటువంటి క్రీమ్స్ ఉన్నాయి. అంటే ఇది నిజమైన నిజంగా పనిచేస్తుందా? ఇన్ కేస్ పనిచేసినా తర్వాత ఏమైనా ఫర్దర్గా చర్మానికి వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు బెటర్ ఇవి వాడచ్చు?
1: సో ఏంటంటే, ఈ వేగంగా పనిచేసే క్రీమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఖచ్చితంగా స్టెరాయిడ్స్ ఉన్నట్టే. అవి బయటకి చూపెట్టకుండా దాంట్లో లోపల కాంపోజిషన్లో ఎక్కడో స్టెరాయిడ్ అనేది కొంతగా ఉంటుంది. ఈ స్టెరాయిడ్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, డ్రామాటిక్ రెస్పాన్స్ వస్తుంది. పెట్టగానే 2-3 డేస్కి స్కిన్ అనేది పీల్ అవ్వడం, అలా అయ్యి స్కిన్ తెల్లగా అయిపోతుంది అని అనుకుంటారు. అలా అవుతుంది అంటే వన్స్ ఆపేశాక స్కిన్ ఎక్స్ట్రా నల్లగవ్వడం, లేదా దద్దురులు రావడం, లేదా దురద రావడం, ఎండలోకి వెళ్తే మంట రావడం. కొందరికి స్టెరాయిడ్స్ వాడుతున్న కొద్దీ మొహం పైన జుట్టు రావడము, రోజేషియా, స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే, టోటల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఫేస్, ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడడం వల్ల. అందుకే ఈ తెల్లబడడం అనేది ఎప్పుడైనా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ పేషెంట్స్ ఈ స్టెరాయిడ్స్ వాడాక చాలామంది సైకలాజికల్ ట్రామా గురవుతారు. స్కిన్ అంతా పాడైపోయింది, అందరూ ఫ్రెండ్స్ అంటున్నారు ఏంటి ఇలా అయిపోయింది అలా అయిపోయింది. వాళ్ళకి అలాంటి స్కిన్ ట్రీట్ చేయడానికి కూడా చాలా మనసు పడుతుంది. ఓపిక్గా వాళ్ళు కూడా స్లోగా సన్స్క్రీన్స్, బేసిక్ క్రీమ్స్ స్టార్ట్ చేస్తూ ఈ మధ్యలో ఇలాంటివి ఏది వాడకుండా, స్టెరాయిడ్స్ కానీ కాంబినేషన్స్ ఏవి వాడకుండా టైం పడుతుంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ కాస్మెటిక్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్ పేషెంట్కి.
0: అంటే డాక్టర్ గారు, అంటే మన ఒక మామూలుగా సాధారణ ప్రజానికానికి కానీ జనాలకి అంటే ఒక తీసుకునే ఒక క్రీమ్లో స్టెరాయిడ్స్ ఉన్నాయా లేదా ఎట్లా తెలుస్తుంది? జనరల్గా ఇప్పుడు ఏదో టీవీలో ప్రకటనల ద్వారా కానీ ఏదో షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వాడతారు, మరి దానిలో స్టెరాయిడ్ ఉందా లేదా, ఇది వాడచ్చా వాడొద్దా అని దానికి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది?
1: ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని ఇది బయట ఇచ్చారు, మరి ఇది వాడచ్చా, ఇది దీనికి పనిచేస్తుంది, తెల్లగవడానికి పనిచేస్తుంది అని అంటున్నారు. ఇది వాడచ్చా అనేది తెలియాలి, ఎందుకంటే ఆ కాంబినేషన్ చాలా పేర్లలో ఉంటాయి, చాలా కెమికల్ నేమ్స్ ఉంటాయి, అవన్నీ మామూలు వాళ్ళకి అర్థం కాదు ఆ నేమ్స్. అది మాకు చూస్తే అది చెప్పేయగలుగుతాం ఇది స్టెరాయిడ్ అని. సో ప్రాపర్ కన్సల్టేషన్ ఉండి డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే మీరు ఈ వీటి నుంచి కాపాడుకోవచ్చు.
0: కాస్మెటిక్స్ కానీ సౌందర్య కోసం ఏదైనా వాడే వాటిలో ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే వాడటం అనేది బెస్ట్ అంటారు. ఇంకో డాక్టర్ గారు, కొంతమందికి మెడ చుట్టూ నల్లటి ఒక ఆకారం లాగా వస్తూ ఉంటుంది, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి?
1: సో ఆ మెడ చుట్టూ దాన్ని ఏమంటారంటే అకాంథోసిస్ నైగ్రికాన్స్ అని అంటారండి. ఇది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఫుడ్ తిన్నాక ఏదైతే ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలో అది సరిగ్గా కంట్రోల్ అవ్వలేకపోవడం, అంటే ఫ్యూచర్లో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ మెడ మీద అలా వస్తుంది అంటే ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుందని కాదు, కానీ వాళ్ళకి రిస్క్ ఉంది అని దాని అర్థం.
0: అంటే మరి దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలంటారు?
1: షుగర్ డైట్ కంట్రోల్ అండి, అది కంప్లీట్లీ డైట్ కంట్రోల్. ఒకసారి ఫాస్టింగ్ ఇన్సులిన్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ చూసుకోవాలి, ఎలివేటెడ్గా ఉన్నాయా, డ్రాప్డ్ ఉన్నాయా, ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తక్కువ అవుతున్నాయి, డైట్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ రైస్, రోటీ అది అనేది తక్కువ చేసి, ఫైబర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ కూడా హెల్ప్ అవుతుంది. అవన్నీ అవి డైట్లో యాడ్ చేసుకొని ఈ మెయిన్ ప్రాసెస్డ్ కార్బ్స్ అనేది తక్కువ చేసుకుంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఓవర్ ద టైం తగ్గిపోయి ఆ నెక్ మీద ఉన్న డార్క్నెస్ అనేది కూడా పోతుంటుంది.
0: అంటే నెక్ మీద డార్క్నెస్ కేవలం డయాబెటిక్ కానీ డయాబెటిక్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకే వస్తుంది అంటారు?
1: లేదు లేదు, అందరికి ఖచ్చితంగా కాదు, అదొక రిస్క్ అని. ఇప్పుడు మీకు మెడ చుట్టూ నల్లగా ఉంది అంటే 10 ఇయర్స్ తర్వాత అయినా 15 ఇయర్స్ తర్వాత అయినా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా అని చెప్పలేదు. మోస్ట్ కామన్గా అసోసియేట్ అయ్యే ఉంది ఇది కండిషన్.
0: ఓకే, అంటే అదొక ఇండికేషన్ కింద
1: పరిగణించవచ్చు, ఒక ఇండికేషన్ లానే చూసుకోవాలి మనం.
0: ఇంకోటి డాక్టర్ గారు, అంటే జనరల్గా ఈ సౌందర్య సాధనాల కోసం కానీ మన జనరల్గా ఇంట్లో ఇంటి చిట్కాలు వాడుతూ ఉంటారు కదా, అంటే నిమ్మకాయ, పసుపు, కాఫీ స్క్రబ్, అంటే వీటితోటి మామూలుగా ఇవి ఎంతవరకు పనిచేస్తాయి, వీటితో ట్యానింగ్ తగ్గుతుందా, ఇవి చర్మానికి ఏమైనా ఉపయోగపడతాయా లేదంటే ఏమైనా నష్టాన్ని కలిగిస్తాయా?
1: హోమ్ మేడ్ రెమెడీస్ అనేది అంటే ఇప్పుడు కరెక్టే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, టొమాటోలో మాలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒకటే కాయలో ఇంతే కాన్సన్ట్రేషన్ ఉంటుందా, మరి ఆ ఒకటేలాగా అందరికీ పనిచేస్తాయా అనేది తెలియదు. రెండోది ఆ స్క్రబ్స్లో ఏదైతే ఉందో అది స్కిన్ మీద వేసి రుద్దడం వల్ల స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యి మంట రావడం, స్కిన్ పొర డ్యామేజ్ అవ్వడం, ఇంకా ఎక్కువ నల్లా చేస్తుంది తప్ప దాంతో ఉపయోగం అయితే ఏముండదు.
0: అంటే ఇంటి చిట్కాల ద్వారా మనం ఆశించిన ఫలితం ఏం రాదు?
1: ఏం లేదు.
0: అలానే డాక్టర్ గారు, అంటే జండాకాలం వచ్చిందంటేనే సాధారణంగా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఏంటి ఎందుకు అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటి, మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: సో ఏమవుతుందంటే సమ్మర్లో మనకి చెమట అనేది ఎక్కువ వస్తుంటుంది. స్కిన్ మడతలు అంటే గజ్జల దగ్గర, తొడల దగ్గర, నడుము సంకలల్లో, తొడల మధ్యలో, ఛాతీ దగ్గర ఈ రీజన్లో చెమట అనేది వచ్చి ఉండిపోతుంది అక్కడే. అలా చెమట ఉండిపోయే ఏరియాలో ఫంగస్ అనేది ఈజీగా గ్రో అవుతుంది, దానికి ఆ ఎన్వైర్న్మెంట్, ఆ ఫంగస్కి ఎన్వైర్న్మెంట్ అనుకూలంగా ఉంటుంది గ్రో అవ్వడానికి. సో దాంతోపాటు వాళ్ళకి షుగర్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే ఇంకా ఎక్కువ

0: బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే బాడీలో స్కిన్ మీద ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి. సో ఆ ఇన్ఫెక్షన్ అక్కడ ఉన్న స్కిన్ అనేది దాన్ని ఫైట్ చేయలేకపోతుంది, దానివల్ల ఫంగస్ అనేది ఎక్కువ అవుతుంది. మామూలు జనాలకు కూడా ఎక్కువ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా అంటే అవకాశం ఉంది కదా?
0: ఉంది.
1: ఇప్పుడు దీనికి ఎట్లా మరి ట్రీట్మెంట్?
0: ఇంట్లో సేమ్ బట్టలు, సేమ్ టవల్స్, సేమ్ బెడ్ మీద బెడ్షీట్స్, బ్లాంకెట్స్ సేమ్ వాడడం వల్ల వస్తుంటుంది. ఎవరిది వాళ్ళు వాడుకుంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు.
1: జనరల్గా డాక్టర్ గారు, అంటే మామూలుగా మిగతా ఇతరత్ర శారీరక కానీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలుస్తూ ఉంటారు, కానీ మన డెర్మటాలజిస్ట్ కానీ స్కిన్ స్పెషలిస్ట్ని ఏదైనా ప్రత్యేకమైన ప్రాబ్లం వచ్చినప్పుడే కలుస్తూ ఉంటారు. అట్లా కాకుండా సాధారణంగా కూడా కన్సల్టేషన్లో ఉండొచ్చా?
0: మనము స్కిన్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఉందా నా స్కిన్, ఇంకేదైనా బాగా చేయొచ్చా, ఏదైనా ప్రాబ్లం ఉందా మీరు, అంటే ఇప్పుడు మెడ చుట్టూ నలుపు వస్తుందా లేదా, లేదా ఫేస్ ఏమైనా ఎర్రగా అవుతుందా లేదా, అలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఆర్ 1 ఇయర్కి ఒకసారి వచ్చి ఇవి వాడుతున్నా నేను, ఇవి ఈ క్రీమ్స్ వాడుతున్నా, ఇవి కరెక్ట్ క్రీమ్సేనా, వేరే ఏమైనా మార్చమంటారా, ఇప్పటి వరకు నేను చేసేది బాగానే ఉందా అని అలా రెగ్యులర్ కన్సల్టేషన్కి రావచ్చు.
1: ఇంకా ఎటువంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందండి? అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి ఇంకేమన్నా?
0: సమ్మర్లో అంటున్నారా?
1: సమ్మర్లో కానీ జనరల్గా కానీ
0: చాలా ఉన్నాయండి. సోరియాసిస్ ఉంటుంది, ఎగ్జిమా ఉంటుంది, అండ్ స్కిన్కి రిలేటెడ్ అంటే ఇప్పుడు పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అనేది ఒకటి అన్న, సెబోరిక్ డర్మటైటిస్ ఉంటుంది, ఇంకా చాలా రకాల క్యాండిడియాసిస్, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. క్యాండిడియాసిస్, టీనియా, అదే ఇప్పుడు మన గుండ్రంగా ఒక దగ్గర వస్తూ ఉంటుంది, తొడల దగ్గర, నడుము దగ్గర రౌండ్ రౌండ్గా వస్తూ ఉంటాయి.
1: తామర
0: అంటేనే టీనియా. సో అదొకటి, అది చాలా మందికి ఎక్కువగా వస్తుంటుంది ఎస్పెషల్లీ సమ్మర్లో. అది కాకుండా అంటే క్యాండిడియాసిస్, వెర్సికోలార్, సెబోరిక్ డర్మటైటిస్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. డిఫరెంట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద వస్తుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ 2 వీక్స్ మినిమం, 2 వీక్స్ టు 3 మంత్స్ అలా వాడుకోవాలి, అప్పుడు కానీ పూర్తిగా పోదు.
1: అలా అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే చెమట ద్వారానే వస్తాయా? సమ్మర్లు ఇంతకుముందు చెమట ద్వారా వస్తాయన్నారు కదా, జనరల్గా కూడా వచ్చే ఛాన్స్?
0: జనరల్గా కూడా ఇప్పుడు మీ ఇంట్లో ఇంకెవరికైనా ఉందంటే వాళ్ళ నుంచి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: అలాగే డాక్టర్ గారు, అంటే చర్మం మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?
0: స్కిన్ అనేది మంచిగా ఉండాలి అని అంటే మనము కేర్ఫుల్గా సమ్మర్లో ఎస్పెషల్లీ 3 to 4 liters ఆఫ్ వాటర్, హైడ్రేషన్ మోర్ ఇంపార్టెంట్, మంచిగా హోమ్మేడ్ ఫుడ్ విత్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్, ఏదైనా మోడరేట్గా. అసలే తినొద్దని నేను ఎప్పుడన్నా, ఎందుకంటే తినకపోతే మనం బతకలేము, కొంత తినాలి, ఏదైనా మోడరేట్ అమౌంట్లో తినాలి. దాంతోపాటు రోజు మీల్లో ఒక ఫ్రూట్ ఏదైనా, యాపిల్స్, గ్రేప్స్, పొమగ్రనేట్, వాటర్ మెలన్ ఇలాంటివి కూడా రోజు మీల్లో అనేది యాడ్ చేసుకోవాలి.
1: అంటే సమ్మర్లో మ్యాంగోస్ తింటే పింపుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు?
0: మ్యాంగోస్ తినడం వల్ల ఏమవుతుంది, మ్యాంగోస్ అనే దాంట్లో మన ఫ్రక్టోస్ అని ఉంటుంది, ఇట్ ఈస్ ఏ షుగర్. ఆ బాడీలో ఫ్రక్టోస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ ఇప్పుడు ఏదైతే ఈ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రూట్స్ తినడం వల్ల ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది షుగర్. సో ఒకటి ఏంటంటే స్కిన్ మీద పింపుల్స్ రావడం కూడా షుగర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చాక్లెట్ తిన్నా కొందరికి వచ్చేస్తుంది, పూరీలు తిన్నా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే రైస్, రోటీ, ఓట్స్, ఈ ఫ్రూట్స్ ఇలాంటివి, ఇవన్నీ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో అవి తినడం వల్ల పింపుల్స్ అనేవి వస్తాయి.
1: అంటే మంచి సమతుల ఆహారం తింటే చర్మం అనేది మంచిగా తేజవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లనే డాక్టర్ గారు, అంటే వివిధ రకాల పౌడర్స్ కానీ కాస్మెటిక్స్ వాడటం వల్ల కానీ భవిష్యత్తులో స్కిన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా?
0: హెర్సుటిజం అంటే జుట్టు రావడం ఫేస్ మీద, టెలాంజిక్టేసియాస్ అంటారు, అంటే చర్మం అనేది చాలా పలచబడిపోయి చర్మంలో ఉన్న బ్లడ్ వెజిల్స్, ఆ బ్లడ్ వెజిల్స్ అనేటివి మనకి మామూలు మన కంటితో చూస్తే కూడా కనిపిస్తాయి, చిన్న చిన్న నరాలు లాగా రెడ్ రెడ్గా స్కిన్ మీద అలా కనిపిస్తుంటాయి. ఎండలోకి వెళ్తే మండడం, నల్లగా అయిపోవడము, బాగా దురదొచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఆ పలచబడ్డ స్కిన్ని మళ్ళీ నార్మల్ స్కిన్ తీసుకురావడం కూడా చాలా కష్టం, చాలా టైం పడుతుంటుంది. సో అది ప్రాబ్లం, అలా వాడుకోకూడదు.
1: అంటే చర్మాన్ని ఎక్కువ కాస్మెటిక్స్కి ఎక్స్పోజ్ చేయొద్దు,
0: ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దు.
1: అట్లనే ఫేస్ వాష్ క్రీమ్స్ అని కూడా వస్తున్నాయి, అవి ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: ఫేస్ వాష్ అనేది మనము కడుక్కోవడానికి మాత్రమే, అది కంపారిటివ్లీ క్రీమ్స్ కంటే ఫేస్ వాష్ అనేది అంత ప్రాబ్లం అవ్వవు. ఎందుకు, ఫేస్ వాష్ అనేది మ్యాక్సిమం 20 seconds, 30 seconds పెడతాం ఫేస్ మీద, తర్వాత వాష్ చేసేసుకుంటాం. క్రీమ్ అనేది రాత్రిపూట పెట్టేసుకొని పడుకుంటారు, పొద్దున పెట్టేసుకొని డే అంతా దాంతో ఉంటారు. సో కాంటాక్ట్ టైం అనేది ఎక్కువసేపు ఉంటుంది స్కిన్ మీద, ఎఫెక్ట్ కూడా ఎక్కువ చూపిస్తుంది. ఫేస్ వాషెస్ యూజువల్గా అయితే అంత ప్రాబ్లం ఏమో దీనివల్ల.

0: అలా కూడా.
1: అలాగే డాక్టర్ గారు, కొంతమందికి అంటే చేతుల మీద కానీ అంటే శరీరం మొత్తం కూడా ఇట్లా పొట్టు పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన వాసన లాంటిది కూడా వస్తూ ఉంటుంది, అది ఏంటి, ఆ చర్మానికి అన్న ప్రాబ్లం ఏంటి దాంతో?
0: చాలా వరకు అలా పొట్టు పొట్టులాగా వస్తుంది, గోక్తుంటే దురదలాగా వచ్చేసి, అంటే అది సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అది సోరియాసిస్ అని తెలుసుకోవాలంటే కూడా అది కరెక్ట్గా చూసి దాన్ని ఒక బయాప్సీ చేస్తే తప్ప తెలియదు అది ఏంటి అనేది. సో వీళ్ళకి ఏంటి అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే అది ఒకరి నుంచి వచ్చేది కాదు, ఇది జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ వేరే వాళ్ళ నుంచి అయితే మనకి రాదు. సో ఆ సోరియాసిస్లో ఏంటి అంటే ఒళ్ళు అనేది అక్కడక్కడ చిన్న చిన్న ర్యాషెస్ లాగా వచ్చేసి వాటి మీద పొట్టు పొట్టులాగా ఉంటుంది, ఎంత గోక్తే అంత పొట్టు వస్తూ ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మార్నింగ్ బెడ్ మీద నుంచి లేచి చూసేసరికి బెడ్ మీద అంత పక్కకి పొట్టు అలా ఉంటుంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళతో పక్కన పడుకునే వారికి ఇబ్బంది, బయట చూసేవారికి ఇబ్బంది, కొందరికి జుట్టు మీద వస్తుంటుంది. సో వాళ్ళు ఎప్పుడు క్యాప్ పెట్టుకునే తిరుగుతూ ఉంటారు, క్యాప్ తీయలేరు, బాడీ మీద ఫేస్ మీద కూడా వస్తూ ఉంటుంది. సో ఇది సోరియాసిస్ అంటారు. ఇది ఎలాంటిది అంటే దీనికి ఇప్పటివరకు పర్మనెంట్ క్యూర్ అనేది ఇప్పటివరకు రాలేదు వరల్డ్లో, ఎక్కడ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు దీనికి. ఓన్లీ ఏం చేయొచ్చు అంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఒకవేళ డిసీజ్ యాక్టివేట్ అయింది అంటే దాన్ని ట్రీట్ చేయాలి, అగ్రెసివ్గా ట్రీట్ చేసి ఒక 2-3 మంత్స్లో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. తర్వాత మళ్ళీ యాక్టివేట్ కాకుండా ప్రికాషనరీ మెజర్స్ అనేది పేషెంట్స్కి చెప్పాలి. ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ యాక్టివేట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటిది కనుక ఎక్కువ చేస్తే మళ్ళీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అది వచ్చింది సోరియాసిస్ అంటే ఒక ప్లేస్లోనే వస్తుందా, వేరే దగ్గర వస్తుందా, బాడీ అంత వస్తుందా, లేదా తగ్గుతుందా, ఏమీ మనం చెప్పలేము. అది అంత అన్ప్రిడిక్టబుల్ డిసీజ్ అది.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ సోరియాసిస్ అదొక అంటువ్యాధా, లేదంటే పర్టికులర్గానే ఎవరొకరినో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉందా?
0: లేదు, అసలు అది అంటువ్యాధే కాదు, అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది మన సెల్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది, మన సెల్స్ని ఒక ఫారెన్ సెల్స్ లాగా గ్రహించి దాన్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్సెసివ్ ఇమ్యూన్ రియాక్షన్ వల్ల స్కిన్ మీద అలాంటివి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే సోరియాసిస్ ఉన్న వ్యక్తుల్ని తాకినా కానీ వాళ్ళతో
0: అసలు అలాంటి
1: వేరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు,
0: అసలు ఎవరికి రాదు. సోరియాసిస్ ఒకరికి ఉంటే వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు.
1: అట్లానే కొంతమందికి నల్ల మచ్చలు లాంటివి కూడా ఫేస్ మీద వస్తూ ఉంటాయి, ఏంటి దానికి కారణం?
0: ఒకటి ఏంటంటే పులిపిర్రులు లాగా ఉంటాయండి నల్ల మచ్చలు. అంటే ఆ పులిపిర్రులు అనే దానికి కూడా ఈ మెడ మీద మీరు నల్లగా ఉంటుంది దానికి ఏంటి అంటే, నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక దాని గురించి చెప్పాను, ఆ పులిపిర్రులు కూడా దీనికి లింక్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది బాడీలో అనేది దీని వల్ల కూడా తెలుస్తుంది. ఇంకోటి సన్ ఎక్స్పోజర్ వల్ల ఫోటో డ్యామేజ్ కూడా అయ్యి పులిపిర్రులు అనేది వస్తుంది.
1: పులిపిర్రులను మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, అంటే ఎటువంటి ట్రీట్మెంట్?
0: కానీ చేశాక మళ్ళీ రావు అని అంటే చెప్పలేము, వస్తాయి. మన కేర్ తీసుకోకపోతే మళ్ళీ వస్తాయి.
1: అంటే ఈ పులిపిర్రులు కానీ ఈ సోరియాసిస్ ఎటువంటి చర్మ సంబంధ సమస్యలైనా ఫస్ట్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, తర్వాత కొన్ని రక్షణగా మీరు కొన్ని చెప్పారు, అంటే వాటిలో ఉన్న పారామీటర్స్ ప్రకారం ఒక డెర్మటాలజిస్ట్ సంప్రదించి మాత్రమే వాడాలి, అంతే తప్ప మనం సొంతంగా వాడద్దు అన్నది కూడా మీరు తెలియజేసిన విషయం. చాలా చక్కగా వివరించారు మేడం. అంటే ఎండాకాలంలో కావచ్చు, సాధారణంగా కావచ్చు, చర్మానికి వచ్చే సమస్యలు, చర్మ సమస్యల మీద ఉన్నటువంటి అపోహల గురించి కానీ వాటి నివారణ ఉపాయాలు, చికిత్స గురించి మా స్టూడియోకి వచ్చి మాకు చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఆరోగ్య అమృతం శీర్షికన వేసవికాలంలో చర్మ సంబంధ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి హన్సిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
8: హలో,
9: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
8: మళ్ళీ
9: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే, మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి.

0: చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే
8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
9: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్ట

0: బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే,
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా చిరునవ్వుతో ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లీడర్ ఈ చిత్రం కోసం నాకాష్ అజీజ్ పడిన వేటూరు గీతం, సంగీతం మిక్కీ చెమేయర్.

0: మరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర. శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
4: తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం అజరామరం. ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నుంచి పుట్టిందే బతుకమ్మ. ఎప్పటికప్పుడు అప్పటి సమాజ స్థితిగతులను, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక సందర్భాలను ముడుచుకునే శక్తి బతుకమ్మ పాట సొంతం. ఏ ప్రాంత ప్రజలైతే తమ భాషను, యాసను, తమ సహజమైన ప్రకృతి సంపాదిత సంస్కృతిని విస్మరిస్తారో ఆ ప్రజల యొక్క సంస్కృతి చరిత్రలో కనుమరుగవుతుందనేది వాస్తవం. తెలంగాణ ప్రజల ఆశకు, భాషకు, యాసకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. భారతీయులంతా సాంప్రదాయ పద్ధతిలో దేవుళ్లను పూలతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పువ్వుల్లోనే దేవతను దర్శిస్తారు. ఇక్కడ పువ్వే దేవతారూపం పొంది బతుకమ్మ అయింది. పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను ఆడితే సుమంగళి సౌభాగ్యం కోరుకునే ముత్తైదువలు బతుకమ్మను పేర్చి అపురూపంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. సృష్టిలో ప్రతి జీవిది బతుకు పోరాటమే. ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. సమస్త దేవతల సమాహార రూపమే ఆదిశక్తి అని నమ్మిన జానపదులు ఆమెను గౌరీదేవిగా, లక్ష్మిగా, సరస్వతిగా పసుపుముద్ద రూపంలో కొలిచి పసుపుముద్దే గౌరమ్మ అయింది. మామూలుగా శిష్టులైన వారు వాసన లేని పువ్వులను పూజకు వాడరు. కానీ జానపదులు ప్రకృతిలో పుట్టి పెరిగిన వారు కాబట్టి ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బతుకమ్మ పూర్వకాలంలో నవాబుల, భూస్వాముల, పెత్తందార్ల పరిపాలనలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలోని మహిళల బ్రతుకులు దుర్భరంగా మారిన సమయంలో వారి కష్టాలను, బాధలను తలుచుకుంటూ వారి చరిత్రలను పాటరూపంలో లయబద్ధంగా పాడుతూ అందరినీ చైతన్యపరచడంలో

బతుకమ్మ ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా తెలంగాణలో స్త్రీ పోరాట శక్తికి, ధిక్కార స్వరానికి, చైతన్య భావుటాకి సంకేతంగా నిలిచింది. పెత్తందారుల పరిపాలనకు, వారికి చరమగీతం పాడడానికి బతుకమ్మే ఆయుధమైంది. అలాంటి గొప్ప ఘనచరిత్ర కలిగిన బతుకమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సాంస్కృతిక ఉద్యమం ఒక శక్తిగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కళాకారులు చిన్న పెద్ద భేదభావం లేకుండా అందరూ పాల్గొని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి బతుకమ్మతో పాటు బతుకమ్మ పాటలు ఉద్యమానికి ఊపిరిపోశాయి. తెలంగాణ ప్రజల జీవితం, భాష, సంస్కృతి, బాధలు ఇవన్నీ పాటల్లో కనిపిస్తాయి. వయస్సు, కాలం, వృత్తి తేడా లేకుండా సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి బతుకమ్మలతో పాటలు పాడుతూ నిరసనలు తెలియజేస్తూ ఉద్యమం ఉధృతం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది బతుకమ్మ. పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం వల్ల ఉద్యమం మరింత బలపడింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే దిక్సూచి. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ఉద్యమానికి ఊపిరిచ్చింది. తెలంగాణ ప్రజల్లో ఐకమత్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రత్యేకంగా చాటి చెప్పింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి బతుకమ్మ ఎంతగానో సహాయపడింది. దీంతో ఉద్యమానికి భావోద్వేగ బలం పెరిగింది. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదు, సంస్కృతి, భాష, సాంప్రదాయాల పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం. గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లె పల్లెనా ఉన్న మహిళలందరూ బతుకమ్మలతో తెలంగాణ పాటలు పాడుతూ ఉద్యమ స్ఫూర్తిని మరింత ఇనుమడింపచేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చడం ద్వారా ప్రకృతిపై ప్రేమ, ప్రకృతి పరిరక్షణ సందేశం కూడా ప్రజలకు తెలియజేశారు. మహిళలందరూ ఐకమత్య భావాలు పెంపొందించడానికి, అందరూ సంఘటితమై ఉద్యమం చేయడానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. ఊరేగింపులు చేస్తూ నిరసనలు తెలపడం కోసం మహిళలు బతుకమ్మలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. వీధులలో పెద్ద పెద్ద కూడళ్ల వద్ద, చెరువుల వద్ద బతుకమ్మలు ఆడుతూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ పూర్వపు చరిత్రను తెలిపే చారిత్రక పాటలు, తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తెలియజేసే పాటలు పాడుతూ అందరిలో చైతన్యం నింపుతూ మనసులో ఉన్న భావాలను బతుకమ్మ పాట రూపంలో పాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బతుకమ్మ ఎంతగానో ఉపయోగపడింది. మహిళల యొక్క ఐకమత్య భావాలు, సమీకరణాలు ప్రజా చైతన్యాన్ని పెంచడంలో సహాయపడింది. ఆంధ్ర సంస్కృతి ఆధిపత్యం తెలంగాణ సంస్కృతిని అణచివేతకు గురిచేసిందన్న భావన ఉద్యమంలో బలంగా పెరిగిపోయింది. ఆ సమయంలో బతుకమ్మ తెలంగాణ మట్టివాసన ఉన్న పూలతో, తెలంగాణ యాసలో సాగే పాటలతో తెలంగాణ సంస్కృతికి మరియు ఉద్యమానికి బతుకమ్మ ఆయుధంగా నిలిచింది. సామూహిక చైతన్యం వల్ల స్త్రీలలో ఒక తెగింపు, స్ఫూర్తిని మన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను మరింత దగ్గర చేసి తెగించి కొట్లాడడానికి సామూహిక చైతన్యం ఎంతగానో తోడ్పడింది. ప్రజల మద్దతు కూడగట్టి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరి ఐకమత్యంతో పోరాటానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చినట్టు అన్ని వర్గాల ప్రజలు ఒక్కచోట చేరి తెగించి కొట్లాడి తెలంగాణ సాధించడంలో బతుకమ్మ ఎంతగానో సహకరించింది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం, సంస్కృతి, భాషా సాంప్రదాయాల కోసం జరిగిన మహాప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో సాంస్కృతికంగా బతుకమ్మ వేదికగా ఉద్యమానికి ఊపిరిపోసింది. అదే సమయంలో ఒక సంస్థ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసింది. తెలంగాణ ప్రజల్లో ఐక్యతను పెంచి బతుకమ్మ ద్వారా ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములను చేసింది. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హక్కు రావాలనే ఆకాంక్ష బలంగా ఉన్న సమయంలో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఆ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. గ్రామ గ్రామాల్లోనూ, నగరాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమ స్ఫూర్తిని నింపింది. దీంతో తెలంగాణలో బతుకమ్మ పండుగకు కొత్త కళ వచ్చింది. జానపద కళలను, పాటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది. బతుకమ్మ పండుగకు విశేషమైన ప్రాచుర్యం పెరిగింది. భాషకు, యాసకు గౌరవం పెరిగింది. తెలంగాణ ప్రజల్లో తమ సంస్కృతి పట్ల గౌరవం కూడా పెరిగింది. తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలంగాణ సంస్కృతి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఈ సంస్థ తరపున

0: బతుకమ్మ పండుగ నిర్వహించడంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపజేసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ కూడా బతుకమ్మలు ఆడి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను చాటి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ సమావేశాలతో పాటు సాంస్కృతిక ఉద్యమం కూడా సాగింది. ఆ సాంస్కృతిక ఉద్యమానికి ఈ సంస్థ వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమం కేవలం నాయకులకే పరిమితం కాకుండా ప్రజల ఉద్యమంగా సాగడంలో ఈ సంస్థ పాత్ర గొప్పదని చెప్పుకోవచ్చు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి సంస్కృతికి నిలువుటద్దమైనప్పటికీ నైజాం పరిపాలనలో బతుకమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆ కాలంలో తెలంగాణ ప్రజల సంస్కృతి భాషా సాంప్రదాయాలకు సరైన గౌరవం దక్కలేదు. బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైంది. నైజాం పాలనలో అధికార భాష ఉర్దూకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ యాసకు, భాషకు, సంస్కృతికి, జానపద కళలకు, సాంప్రదాయాలపైన కూడా చిన్న చూపు ఉండేది. అందుకే అధికారికంగా బతుకమ్మను ప్రోత్సహించలేదు. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, జమీందారుల ఆధిపత్యం వల్ల మహిళలు స్వేచ్ఛగా పండుగలను కూడా జరుపుకోలేకపోయారు. నైజాం పాలనపై ప్రతిఘటించడానికి, సామూహిక చైతన్యం కలిగించడానికి, అందరినీ ఏకతాటిపై నడిపించడానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. ప్రతి పోరాటంలో బతుకమ్మ ఉండడం వల్లనే మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని చెప్పవచ్చు. బతుకమ్మ పండుగలో పాటలది అగ్రస్థానం. పాటల్లో కూడా ప్రజల యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అన్యాయం వారి మనసులోని భావనలను పాట రూపంలో పాడుతూ నిజాం పరిపాలనకు మరియు పాలకులకు గోరీలు కట్టిన విషయం విదితమే. అది బతుకమ్మ ద్వారానే ఐకమత్యాన్ని పెంచి నిరసన తెలియచేయడానికి వీలైంది. పండుగలు అంటేనే మన ఆచారాలను, సాంప్రదాయాలను ఒక తరం నుండి ఇంకొక తరానికి అందించేవే పండుగలు. నేడు బతుకమ్మ పండుగలో పాటలు పాడకుండా డీజేలు పెట్టి వింత చేష్టలతో డాన్సులు వేస్తున్నారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగలో మహిళలంతా ఒక దగ్గర చేరి బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఒకరు పాట చెప్తూ ఉంటే అందరూ సామూహికంగా ఆ పాటను రాగయుక్తంగా పాడేవారు. చాలా వినసొంపుగా ఉండేది. ఇలా కలిసి పాడడం వల్ల స్నేహం, సహకారం, పరస్పర గౌరవం పెరిగేది. ఈ పాటల్లో గ్రామీణ వాతావరణం, కష్టసుఖాలు, అనుభవాలే కాకుండా ఆడపిల్లలు అత్తవారింట్లో మెలగాల్సినటువంటి పరిస్థితులు, జీవనానుభవాలు పాటల రూపంలో పాడుతూ ఉంటే ఐకమత్య భావాలు వృద్ధి చెందేది. నేడు ఎక్కడ చూసినా బతుకమ్మ వేడుకలో పాటలతో పాటు వేడుక ఏదైనా రణగుణ ధ్వనులు తప్ప భక్తియుతమైన పాటలు ఎక్కడా కనిపించడం లేదు. పాటకు సంబంధం లేకుండా బతుకమ్మ పాటలైతే పూర్తిగా మర్చిపోయారు. బతుకమ్మ పాటలు పాడడం ద్వారా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని పెంచుకోవచ్చు. ఈ పాటల్లో అందమైన పదాలు, జానపద భాష, స్థానిక పదప్రయోగాలు ఉంటాయి. ఇవి నేర్చుకోవడం వల్ల యువతకు తెలుగు భాషపైన ఆసక్తి పెరుగుతుంది. భాషతో పాటు సంస్కృతి పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. సంస్కృతి లేని సమాజం అసలు నిలబడదు. పాత సాంప్రదాయాలను తెలుసుకోవాలంటే కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. బతుకమ్మ పాటలు నేర్చుకోవడం అంటే మన మూలాలను మనం గౌరవించడం అని అర్థం. అందుకే యువత బతుకమ్మ పాటలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పాటలలో పెళ్లి కావలసిన పిల్లలు సమాజంలో, పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింట్లో మెలగాల్సిన తీరు, పెద్దల పట్ల గౌరవభావం, చారిత్రక విషయాలనే కాకుండా దేవుళ్ల చరిత్రలను, ఆధ్యాత్మిక భావనలను అలవాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కేవలం పాటలే కాదు, మన సంస్కృతికి జీవం. బతుకమ్మ పాటలు మౌఖిక సాహిత్యంలో ఉంటే ప్రజల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండవు. బతుకమ్మ పాటలు నమోదు చేయడం అంటే ఒక జాతి సంస్కృతిని కాపాడటమే. బతుకమ్మలో తంగేడు పువ్వులకే అగ్రస్థానం. ఇది సఫలతాశక్తికి సంకేతం. స్త్రీ మాతృత్వానికి ప్రతీక అయిన బతుకమ్మలో రంగురంగుల పువ్వులు ఎన్ని ఉన్నా తంగేడు పువ్వుకి సాటి రావు. తంగేడు పువ్వు మన రాష్ట్ర పుష్పం కూడా. తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మ ఉంటుంది. మహిళల ఆత్మగౌరవం, ప్రకృతి ప్రేమ తెలంగాణ సంస్కృతికి ప్రతీక కాబట్టి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన బతుకమ్మ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా పనిచేసింది. తెలంగాణ కొండగుర్తు బతుకమ్మ కాబట్టి దీని గొప్పతనాన్ని తరతరాలకు చాటి చెప్పుదాం.
1: తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు. చిత్రసీమ తెలుగు స్నేహితుల కార్యక్రమం వింటారు. ముందుగా నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక

0: కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: బొమ్మరిల్లు చిత్రం కోసం సాగర్ సుమంగళి పడిన సిరివెన్నెల గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు అతడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి మిర్చి. ఈ చిత్రం కోసం విజయప్రకాష్ అనిత పాడిన పాట, గీత రచన రామజగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: రాజా బొబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వినండి. రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి.
5: బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే,
4: ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటోంది,
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎందుకంటే ప్రేమంట. ఈ చిత్రం కోసం హరిచరణ్ చిత్రపడిన పాట. సాహిత్యం రామజగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్న ఈ పాట ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణ, సాహితీ చాగంటి పడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం అందించిన వారు మణిశర్మ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమలో ఇప్పుడు బలగం చిత్రం కోసం రామ్ మిర్యాల పడిన పాట, రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు భగవంత్ కేసరి చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం తమన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: భీమ్లా నాయక్ ఈ చిత్రం కోసం చిత్రపడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కోర్ట్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన పాట. రచన పూర్ణచారి, సంగీతం విజయ్.

0: మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు అవుతుంది. కొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్ట అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని, ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలికేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.

0: ವರವಿಕ್ರಯ ನಾಟಕ. ರಚನಾ ಕೀರ್ತಿ ಶೇಷುಲ್ ಶ್ರೀ ಕಾಳ್ಳಕೂರಿ ನಾರಾಯಣರಾವ್. ರೇಡಿಯೋ ಅನುಸರಣಾ ದರ್ಶಕತ್ವ ಮಲ್ಲಾವಜ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ.
1: అమ్మా, పంతులు గారున్నారా?
2: మీ పేరేమి?
1: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరి భోట్లని, పేరావధాన్లని, పేరి చేయిన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
2: నాయన గారు భోజనం చేసున్నారు, అలా కూర్చోండి.
1: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్యే అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
2: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
1: ఏం చదువుకుంటున్నారు?
2: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాము.
1: ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే.

0: నాలుగు భాషలే. అయితే అమ్మాయి, అల్లికా కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో, ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో పంతులు గారు వస్తున్నారు.
1: ఏమి పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
0: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాలాలి కదా.
1: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహములు కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
0: అయ్యా, తమ గోత్రమేమి?
1: కౌశికస గోత్రము. సంబంధములు ఏమైనా సానుకూలపడునా?
0: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
1: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనేలేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాటుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటం ఇష్టము లేక.
0: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాటుపడుతున్నారు కదా, ఇప్పటికి ఒక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు, ఒట్టిది. మచ్చుకైనా మానేవారు ఉండరు.
1: అట్లయినా కట్నము లేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్నమాటేనా?
0: 100 ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులు కంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.
1: రామ రామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది?
0: అయ్యా, మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
1: సరే గాని సంబంధములు ఏమున్నావో చెప్పినారు కారు.
0: చెబుతా చెబుతా, ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలిచినారా?
1: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాళింది మాట ముందు ఆలోచింపుడు.
0: అలాగైతే సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీకు కావలసింది చదువ, చక్కదనమా, సంపత్త, సాంప్రదాయమా? లేక చదువు సాంప్రదాయమా, సాంప్రదాయము సంపత్త, సంపత్తు చక్కదనమా, చక్కదనము చదువు, చదువు సంపత్త? ఎలా ఉండాలంటారు చెప్పండి.
1: నాకేమో చదువు సాంప్రదాయము వీనిపై ఉన్నది, మా ఆవిడకేమో చక్కదనము సంపత్తు వీనిపైన ఉన్నది. మీరు మా ఉభయుల కోరికలు తీరునట్లు చూడవలను.
0: అంటే నాలుగు ఉన్నవాడు కావాలన్నమాట బాబు. కానీ నాలుగు ఉన్నవాణ్ణి నేను కాదు సరికదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చాలేడు.
1: అయితే చదువు కాస్త కలిగిన సంబంధమే చూడండి.
0: అయ్యా, కలిగిన వారి కోసం చూడాలి అంటే కట్నం కాస్త హెచ్చుగాక మానదే.
1: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా?
0: అయితే ఇంకే, మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మర్చాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువు అవుతుంది.
1: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
0: ఆ పిల్లవాడు ఆలోచింపదగినవాడే. బిఏ 3rd ఇయర్ చదువుతున్నాడు, చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి 1 2 కాదు 3 ఏళ్లు తేడా.
1: సరే, ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
0: ఆలోచించడానికి ఏమీ లేదు గాని, లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే, సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికీ బాలతొడుగులు ఏపాటుంటాయి?
1: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
0: అలాగైతే ఇంకంత భయపడవలసిన పని లేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
1: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
0: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
1: మంచిది.
2: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలయను. పనివచ్చినచో ప్రాణములైనను పోనీయదగును కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా? ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది, కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థనము మాట పరాకుపడి తిని కదా. భగవతి, భాగ్యలక్ష్మి ప్రణామంబు,

0: నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబే నిత్యంబు భావింతు, నీ దివ్యనామంబే నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు. నా దిక్కు నా మ్రొక్కు నా అండ నా దండ నీవేసుమా, నా పూజలం గొంచు ఆ ఇల్లు నేలమట్టంబు గావించి నా ఇంటికిందెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్నతల్లి. నమస్తే నమస్తే నమః.
1: బాబుగారు 10 కావచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
0: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండి యావేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
1: సరే మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
0: అదిగో ఆ మాటన్నావు, సరి ఏది చెప్పు. బియ్యం ఎన్నిరా?
1: మనుమెడు తక్కువ మానేడు.
0: వంటకట్టెలు
1: 3,
0: పిడుకలు
1: 2,
0: నిప్పు పుల్ల.
1: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిల్వ బాపత సగం.
0: మరి ఉప్పో?
1: ఉద్ధరణడు.
0: చింతపండు ఎంతరా?
1: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్న తుక్కు.
0: ఉట్లేమి చేసినావురా?
1: ఉంచాని పూటకి.
0: మిరపకాయలు
1: 3.
0: మాగాయి?
1: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
0: గంజి?
1: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోసాను.
0: మిగిలింది ఏం చేశావురా?
1: చొద్దన్నంలోకి సరిపెట్టాను.
0: మరి నువ్వేం తిన్నావురా?
1: బజార్లో నుంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
0: ఏడిసినట్లుంది, కాని ఎన్నడూనూ ఇలాంటివి ఇంటికి కొనిరాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడు కాగలడు, తెలిసినదా? ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది, గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరేయ్ కరివేప మండ రాలినచో, కడుపు చీల్చదను సుమా.
1: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి?
0: పాపమేమిట్రా నీ బొంద? కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
1: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
0: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
2: మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజ సమీపే సర్వదా దిగ్విజయమస్తు.
0: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
2: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
0: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
3: ఈ మహానుభావుడి దగ్గర ముక్కుసూటిగా పోకూడదు, ముందీ దారి తొక్కుతాను.
2: అయ్యా చెప్పడానికే ఉంది, ఫస్ట్ క్లాస్ పార్టీకి బదులు కావలసి వచ్చాను.
0: ఎవరికయ్యా? ఏ పార్టీ?
2: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
0: వడ్డీ వాటముగా వేయించగలవా?
2: వడ్డీకే, వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
0: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
2: అయితే కుదరదండి, 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
0: అగాగాగాకు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
2: ఆస్తికేమండి, అవ్వల్ రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తనక, ఇక విడిపించుకునేది కూడా కాదు.
0: సరే 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించవయ్యా.
2: 3 లేదు, వీడు లేదు. నా కమిషన్ దగ్గర మీరు నలుపు పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
0: నీ కమిషన్ మాటకేమయ్యా, నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
2: కాగితాలకే, రేపు ఈ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా అన్నట్లు అడగడం మరిచాను, అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా సంబంధాలు రాకనా?
0: సంబంధాలు రాకేమి, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండ్లిళ్ళ బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
2: చక్కందో గిక్కందో నాకు తెలియదు, సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
0: ఎవరయ్యా వారు?
2: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
0: సరే కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది, ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
2: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి. 10

0: వేల రూపాయలొచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్లకాడికి వచ్చి తిరిగిపోతున్నారు.
1: అయితే పేరయ్య, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక. గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నం లేని సంబంధములకు ఇష్టపడునా?
0: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగూ చూడాలి. ఏమాత్రం అంటారు?
1: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
0: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగింది. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోరకాలు ఇచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయంబాపదు 10 ఎకరాల భూమి ఉంది. పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
1: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనమంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావు కోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టుతాబిదాలు, ఇటువంటి మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగుగానున్నదా?
0: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధిన ఈ వీధిన పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, నేను సెలవు పుచ్చుకుంటా.
1: ఆగు ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
0: 10,000కైతే వెంటనే కుదురుస్తాను, అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
1: అది సరే కాని ఈ పిల్లవాణి కింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పనమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
0: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం ఆవేశం ఎక్కించి 30,000 వరకు పాడిస్తాను. నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
1: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా? అందులోనే నీ ముడుపా. చాలు చాలు, అధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
0: అబ్బా లింగరాజు గారు అసాధ్యులు గదా. సరే చచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
1: అదిగో అదిగో, అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
0: సరే, నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కాని వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి. పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
1: దానికేమయ్యా, తర్వాత నీవో నేనో లేదని పంపితములేమో.
0: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు. ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
1: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
0: సరే, ఇంకే నాకిప్పటికి సెలవు.
1: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికి మాకును 3 తరముల నుండి సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తిరాజు పంతులు గారు ఆ సంగతులన్నీ ఎత్తుకుని 3-7 ఉత్తరము వ్రాసినారు. అందుచేత ఇంత దూరము ఆలోచింపవలసి వచ్చినది.
2: 3 తరాల నాటి సంబంధం ఒకటేనా? 1,000 రూపాయల కట్నము?
0: వీరయ్యా, నీ గొడవ మహా విపరీతంగా ఉందే. 1,000 అని ఇక్కడికి 10 సార్లు అన్నావు. ముష్టి 1,000 మీదే కాని మేమివ్వలేమనుకున్నావా? మగరాజు గారు, ఆ మొత్తం మేమిస్తాం, మా కింద ఖాయం.
2: అదేమిటి, మీరు అధికంగా అన్నదే ఉన్నది.
3: అట్లయినా ఇంకొక 2,000 రూపాయలు.
2: మా పంతులు గారు మరి 1,000 రూపాయలు.
0: ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్.

0: చూసుమా వద్దు, మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
1: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను. మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
2: సరే కానిమ్మో, 35,000,
1: 38,000,
2: 40,000 రా, ఎంత వరకు రాగలవో?
1: రాక విడిచిపెడతానా? 42,000,
2: 45,000,
1: 47,000,
2: 48,000.
3: వీరయ్యా, వీరి కింద ఖాయపరపవచ్చున?
1: అప్పుడేనా? 50,000.
0: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
2: అయ్యా, సెలవు తీసుకున్నామన్నదరా?
3: సందర్భములన్నీ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు, నెపము నాపై పెట్టుట న్యాయమా?
2: సరే, మీ చిత్తము.
4: కుంపదీసి బేరం గోవిందా కుట్టదిగా సుమా.
3: వెర్రివాడ, పేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
4: నన్ను మెచ్చుకోరేం? నా పాట నేను ఎలా అప్పగించాను?
5: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
2: పోనిండు, ఇంకనూ రవ్వంత దూరము పోయి చూతమా?
5: పోవుటకేం పోవచ్చును, కానీ ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచించమా అంటే అవకాశం లేదు. మనం మళ్లీ వచ్చేసరికి ఈ వివాహాల వీరయ్య మంగళం పాడేస్తాడు.
2: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూతము రండు.
5: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకు ఇష్టం లేదు. ఆఖరి మాటని ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి. దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది. తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
2: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అనిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
3: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే, సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్యా, వీరి కింద స్థిరపరపవచ్చునా?
4: వారు నాకిచ్చిన వర్ది ఎంతవరకు, అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
3: అదేమన్నమాట, పెద్ద మనుషులక్కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
0: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద 100 రూపాయలుంటే ప్రస్తుతం భజానా కింద జమ కట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
3: అభ్యంతరం ఏమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం ఇరికించాలి. ఇక వినండి మరి, బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకొనుటకు, అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, పట్టుతాబిదాలు, వియ్యపురాలు వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చు వారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
0: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
2: బావగారు, మాకిక సెలవా?
3: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
2: అభ్యంతరమేమి, అట్లే పంపేదను.
6: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడువారు. ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే.
3: రావోయ్ పేరయ్యా రా, ఏమిటి విశేషాలు?
0: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
3: అది సరే, కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాత అయినా చచ్చింది కాదేమయ్యా బాబు?
0: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నము దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేది.
3: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి, ఎప్పుడైనా చావవలసిందే. రవంత సందర్భానుసారముగా చచ్చినచో

0: బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
1: ఎందుకు రాదు? ఆ సొమ్ము, అదే ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
0: అలాగునా? ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
1: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
0: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
1: దావా చేస్తాడు.
0: సాక్ష్యం ఏదయ్యా?
1: మీ రసీదులే.
0: పేరయ్యా, నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులు ఏమి చేయగలవు?
2: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కామోసు.
1: అంత పనొస్తే మేమందరం లేవటండి.
0: అందరి మాట అవతల చూతము కాని, ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
1: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తా చెప్పండి.
0: అట్లయినా నీ కమ్మని ఆలోచనేమో కాసింత చెప్పుము.
1: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారి 2 కూతురు, అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
0: అందులకు ఆయన అంగీకరించునా?
1: అది నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
0: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
1: సరే, నా శక్తి యావత్తు ధారపోసి ప్రయత్నిస్తాను. సెలవు.
0: ఇంటనూ బయటనూ అల్లరి పడుట కన్నా ఇది ఏ మంచి పని? పోయేనా దానితో పాటుగా ఇది కూడా పోవును. లేదా అది ఉన్నది, నేనున్నాను.
3: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
1: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని కోర్టుకు వెళ్లరని ఆయనకి బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూచున్నాడు.
3: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
1: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
3: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే కాని, ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
1: బాబు, ఈ విషయంలో మీరిట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోతచేత ఆయన పిల్లవాడిని పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండగా అంత సొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
3: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
1: ఆవిడ గారు, ఆవిడేమో ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయినా ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి, గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి, ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
3: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
1: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
4: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
3: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
4: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
3: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
4: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
1: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరిణుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
3: పేరయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
1: బావుంది బాబు, బావుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను. వస్తాను తల్లి.
3: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకనూ 2 దినములు గడవవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. ఆ వచ్చారా

0: పేరయ్య గారు, ఈ రెండు జన్మలు కూడా దాటించిదిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
1: ఇది గడ్డు రోజు. ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావనిస్తారని పై ఊళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
0: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగ పెండ్లి వారే గాని మరిడీ దేవతలు కారు కదా.
1: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000-2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు. ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి. కానీ ఆనక వీరిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి? ఉద్ధరేనా? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ల గోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంట బ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 టమటమా, 15,000, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
0: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికెక్కించారు. ఇదిగో నోటీసు.
2: ఏమది?
0: చదువుతారు విను. BA BL హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. అయ్యా, మా క్లయింటు సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును. వివాహ కాలంలో మా క్లయింటు మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును. సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును. మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
2: సరే, దీనికి సమాధానం రాయవలదు. దావా కూడా దాఖలు కానివ్వండి.
0: అమ్మా, నీ అభిప్రాయం ఏమో నాకు బోధపడలేదు.
2: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
0: సరే కానిమ్ము.
2: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 55,000 కరకు రూపాయలు కట్నం ఇచ్చారు.
2: అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్లు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు, కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1,00,000 రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డు ఉంది, బోలెడు సాక్ష్యం ఉంది. అలహాబాదు 20 అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24 పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదును. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తం అట్లున్నప్పుడు 1,00,000 రూపాయలు పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారు ఇష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలెందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అణుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తమరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ

0: ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
1: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
0: ఇది న్యాయస్థానము గాని తమ గృహము కాదు కదా.
1: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలముగా నిర్వర్తించుటకు అవకాశం లేదన్నమాట.
2: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
3: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
2: నో నో నో నో నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడు ఎక్కడుంది?
1: ఏం, ఎందుకు మాట్లాడకూడదు?
2: ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
3: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశం లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను, ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
1: చెప్పమ్మా చెప్పు, నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు గాని నన్ను వినకూడదంటకు వీరెవరు?
3: చిత్తం, దావా సారాంశములు రెండు. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. రెండవది, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
2: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు లక్ష చూపిస్తాను. ఏది నెంబర్ 8 వాల్యూము?
1: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ రెండవ సారాంశం గురించి ఏం చెప్తావమ్మా?
3: ఇదియే తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయమండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కాని ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
2: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26 లో కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోవచ్చు అని కూడా ఉంది.
1: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
3: ఆయనను మేము వేలములో 55,000 కొన్నాము.
1: అరే, అది ఎలా?
3: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెండ్లి కుమారుని వేలము జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
4: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీ జరగలేదు, అదంతా అబద్ధమండి.
5: ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
2: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
3: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్, ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
1: ఏమయ్యా, ఈ రసీదులు మీరిచ్చినవేనా?
4: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
2: నిశ్చయంగా ఫోర్జరీయేనండి, నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
1: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
3: కొని తెచ్చిన వరుణ్ణి పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
1: హరహరా, ఎంత పని జరిగింది! ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
3: చెయ్యక తప్పింది కాదు. చేత జెక్కిన సొమ్ముని మరల ఇచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
5: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
3: కట్నమునకు క్రయధనమునకు కాస్తంతైనా భేదం లేదు, అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది. వీనిని చిత్తగించండి.
1: ఇది చదవండి వెంగళప్ప గారు.
2: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
1: సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఏమున్నారా?
4: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
2: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్ కు ఆర్డరు దయచేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
3: అయ్యా, ఆయన

0: ఏమయ్యో ఎరగరు. నాకు గల హక్కును బట్టి, న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయ్యో అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి, నాపై నా భర్తకే అధికారము కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
1: ఏం వెంగళప్పగారు, మీరేం చెప్పుదురు?
2: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా స్వబుద్ధి చే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయ్యూ అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయ్యూ నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు? నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే. కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
1: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పవు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పినవాడు అవుతావు.
2: అయ్యా, తమకా సందేహమేలా కమలా?
3: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాజ్యుడా, నీకేమి వినాశకాలం రా ఇది. అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది?
2: కమల, నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
0: ఇదిగో ఈ నగలు, ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
3: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యమునకు సిద్ధపడితివిరా? ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చి తినా. నా పేరు సింగరాజు లింగరాజే కాదు.
4: వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తి శేషులు, శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, భండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప, బి లింగం, బసవరాజు, సయ్యద్ రజాలి, కమల, కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావచ్చల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. అలా హిట్ సాంగ్స్ వింటున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈలోపే వచ్చేసింది
3: ఆర్జే లక్ష్మి.
2: యా, ఈరోజు ట్యూస్డేలో బయోపిక్ స్పెషల్. మరి లక్ష్మి ఈరోజు ఏం చెప్పబోతుంది?
3: అది సస్పెన్స్ అంటే తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఒక లెజెండరీ డైరెక్టర్ బర్త్డే కాబట్టి గెస్ట్ చేయండి. ఈరోజు బయోపిక్ ఏముంటుందో, అండ్ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే కూడా కాబట్టి అందుకు సంబంధించిన సంబంధం

0: కూడా జరుగుతాయి. స్టే ట్యూన్డ్.
1: యా, మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి బయోపిక్లో మరి ఏ మూవీ గురించి చెప్పబోతుందో మనకైతే చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకే చెప్తుంది కాబట్టి విని మీరే స్పందించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవా సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: సమయం 11 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణల్లో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకు వెళుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నూతనంగా నియమితులైన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న జపాన్లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ పూల్ ఏ 3వ హాకీ మ్యాచ్లో

కొరియాపై 4-1 తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటింది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఇందాక వినేశారు కదా రోజా సినిమా నుంచి ఒక చక్కటి ఆల్ టైమ్ హిట్ సాంగ్. ఆ పాట ఎందుకు వినిపించారో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇండియన్ స్పీల్బర్గ్ అని ఆ దర్శకుడిని సగర్వంగా పిలుచుకుంటాం. ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కోసం ఇష్టంగా ఎదురుచూస్తాం. విడుదలయ్యాక అంతకు మించిన ఆసక్తితో సినిమాను చూస్తాం. మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. మనసులో పదిలంగా దాచేసుకుంటాం. వెండి తెర మీద ఆవిష్కరించే ఆయన చిత్రాలన్నీ మణులు రత్నాలే మరి. అందుకే మణిరత్నం గారంటే అంత ఇష్టం ఆ సేతు హిమాచలం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి. ఇవాళ మన బయోపిక్ ఇద్దరు

గుర్తుపట్టారా సింగర్ని? ఆశా భోంస్లే గారు పాడారా పాటని. తెలుగులో అతి తక్కువగా పాడిన పాటలో ఈ పాట కూడా ఒకటి అనమాట. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారు తమిళంలో తీసిన ఇరువరన్ను తెలుగులో ఇద్దరుగా డబ్ చేశారు. మీకు తెలుసా, మణిరత్నం గారు ఎంతో ఇష్టంగా తీసిన సినిమాగా ఇద్దరు సినిమాని చెప్తారు. సహరచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అన్నీ తానే ఆవిష్కరించిన దృశ్య కావ్యం ఇద్దరు. మాట్లాడుకుందాం మరిన్ని సంగతులు. ఈ బయోపిక్ గురించి వింటూనే ఉండండి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా. ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బయోపిక్ అంటే ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసే సినిమా కదా. కానీ ఇద్దరు సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితం ఆధారంగా. మణిరత్నం గారు సృష్టించిన సెల్యులాయిడ్ వండర్గా నిలిచింది, ఎన్నో పురస్కారాలను అందుకుంది. చెప్తాను ఇంకొన్ని విశేషాలు బయోపిక్ వింటుంటారుగా. ఇప్పుడైతే బొంబాయి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ లవ్లీ మెలడీ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997లో విడుదలైన ఇద్దరు సినిమా తమిళనాడులో రాజకీయాలకు సినిమాకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా తీసుకున్న సినిమా అన్నమాట. అంటే సినిమా హీరో కావాలని కలలు కనే ఒక యువకుడు, రాజకీయాలను ప్రభావితం చేసి సమాజాన్ని మార్చాలి అనుకునే యువ రచయిత, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులయ్యాక ఎదురైన పరిణామాలేంటి, ఇది చిత్రకథ. మరి దిగ్గజ నటులు మోహన్ లాల్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. అంటే హీరో కావాలనుకునే ఆనంద్ అనే యువకుడి పాత్రను మోహన్ లాల్ గారు, సమరసూర్యం అనే రచయిత పాత్రను ప్రకాష్ రాజ్ గారు పోటీ నటించారు. అండ్ ఇద్దరు కూడా ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక ఐశ్వర్యరాయ్ గారు ఈ సినిమాతోనే శ్రీరంగ ప్రవేశం చేశారు, అది కూడా ద్విపాత్రాభినయంతో. రేవతి, నాజర్, టబు, మధుబాల లాంటి అగ్ర నటీనటులను ఎంపిక చేశారు మణిరత్నం గారు. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం, అభిప్రాయ భేదాలు, వాటికి కారణమైన పరిస్థితులను ఎంతో సహజంగా తనదైన శైలిలో చిత్రీకరించారు. ఇద్దరు గురించిన విశేషాలు మరిన్ని చెప్తాను ఈ పాట తర్వాత. ముందే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ఇద్దరు సినిమా నుంచి హిట్ సాంగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారి సినిమాలంటే మన కళ్ళు ముందు మెదిలేది అందమైన ప్రకృతి, మనసుకు హత్తుకునే సాహిత్యం, సంగీతం. వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సన్నివేశాల్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మరి ఇద్దరు సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారు అందించిన బీజియం, స్వరపరిచిన పాటలు మనల్ని మంత్రముగ్ధులం చేస్తాయి. ఇక వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం ఈ చిత్రానికి మరో అసెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా వేటూరు గారే రాశారు. మరి ఈ పాటని ఆస్వాదించండి.

అద్భుతమైన మెలడీ ఎవరు పాడారో తెలుసా? సుశీల గారు అని అనుకుంటా కదా. కాదు, మన గానకుల సుశీల గారి కజిన్ సంధ్య గారు. సో మనకు ఆ సిమిలారిటీస్ అలా కనిపిస్తాయి అనమాట. ఎనీవేస్, మరి బయోపిక్ గురించి మరిన్ని కబుర్లు చెప్పే ముందు

0: విస్తృత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997 విడుదలైన ఇద్దరు సినిమాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రదర్శించారు. అంటే టైమ్లెస్ మాస్టర్ పీస్ అనమాట, టైమ్లెస్ మాస్టర్ పీస్, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక విమర్శకుల ప్రశంసలే కాక 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా. గర్వించదగ్గ మరో విషయం ఏమిటంటే 2012 సంవత్సరంలో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ విభాగంలో 1000 ఆల్ టైమ్ అతి గొప్ప చలన చిత్రాల జాబితాలో ఈ సినిమాను చేర్చారు. మణిరత్న గారి ద్వారా భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, చెప్పే ముందు ఈ పాట వినిపిస్తున్నాను. ఏదంటే నాయకుడు సినిమా తెలుసు కదా మీకు, కమల్ హాసన్ అండ్ మణిరత్న గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఈ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఈ పాట ఇప్పుడు మీకోసం.

మీరు వింటున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

మీరు వింటున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బయోపిక్లు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మనకి బయోపిక్ సినిమాలు ఎక్కువగానే వచ్చాయి, కానీ 90లోనే ఇద్దరు సినిమాతో మణిరత్నం గారు ప్రయత్నం చేశారు చూడండి. అంటే బయోపిక్ సినిమా తీసే ప్రయత్నం చేశారు, అది కూడా ప్రముఖులైన ఇద్దరు దిగ్గజాల జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించడం అంటే అంత సులభమేమీ కాదు కదా. సో మణిరత్నం గారు ఒక సన్నివేశాన్ని చిత్రీకరించే విధానం కానివ్వండి, స్టోరీని ప్రజెంట్ చేసే పద్ధతి కానివ్వండి, సంథింగ్ స్పెషల్. ఎప్పుడైనా సరే అలా అట్రాక్ట్ అయిపోతాం, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్లాస్ టచ్ ఇస్తారు మణిరత్నం గారు. అందుకే మణిరత్నం గారి సినిమాలు అన్నీ కూడా ఎప్పుడు స్పెషలే. అంతర్జాతీయంగా కూడా భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిన దర్శకుడు మణిరత్నం గారు. మరి ఇప్పుడైతే సఖీ సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ గారు పోటాపోటీగా నటించిన ఈ సినిమాలు, వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఎన్ని విభేదాలున్నా ఇద్దరు ప్రాణ స్నేహితుల అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేసే డైలాగ్స్, క్లాసిక్స్ గా నిలిచిన పాటలు, ఇక సంతోష్ శివన్ కెమెరాతో బంధించిన ప్రకృతి రమణీయత, రెహమాన్ గారి మ్యూజిక్తో చేసిన మ్యాజిక్ వెరసి మణిరత్నం గారు సృష్టించిన క్లాసిక్ బయోపిక్ ఇద్దరు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. దశాబ్దాల పోరాటం కళ సాకారమై భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు 2014 జూన్2. ఆకాశవాణి వివిధ భారతి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ. 1969 తొలిసారిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సుదీర్ఘ పోరాట పటిమకు, ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం తెలంగాణ. తమ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు సంకల్పించిన ప్రజల చైతన్యానికి నిదర్శనం 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నైజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరాన్ని ఆయుధంగా మార్చిన కాళోజీ గారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో గళమెత్తిన గద్దర్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, తెలంగాణ కోటి రతనాళ వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సాహిత్య సినీ రంగాలలో శిఖరాగ్రాలను అధిరోహించిన వారే, మరి ఇంకా ఎందరో తెలంగాణ ముద్దుబిట్టలు చెప్తాను. మరిన్ని విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పిఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పిఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ చైతన్య స్ఫూర్తి. విలక్షణ విభిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ. ఆషాఢంలో అమ్మను ఆరాధించే బోనాలు, ఆశ్వజంలో ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ, చారిత్రక

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. సర్వపిండి, పచ్చిపులుసు, పాయ, అంకపు చికెన్, గోంగూర మాంసం, నల్లిల కూర లాంటి రుచికరమైన వంటకాలు తెలంగాణ స్పెషల్. అంతేనా, అరమరకలు లేని నిష్కల్మషమైన ఆప్యాయత కూడా. ఇక తెలంగాణ బిడ్డలెందరో అత్యున్నత పదవులలో దేశానికి సేవలందిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, తెలంగాణ చేనేత వైభవానికి సాంప్రదాయ వస్త్రాలకు మరో పేరు. ప్రతి ఏటా తెలంగాణలో జరుపుకునే సమ్మక్క సార్లక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. మడమ తిప్పని పోరాటానికి, అలుపెరుగని చైతన్యానికి మారుపేరు తెలంగాణ.
2: ఇంకా విడుతున్నారా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. May 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి

0: $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో టైం 12:40 దాటింది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో

0: సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మీ.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. పెద్దవాళ్ళం సరే, కావలసిన ఫుడ్, క్యాలరీస్ లేనివి, పోషకాలున్నవి, కొన్ని ఇష్టం లేకున్నా ఏదో మెడిసిన్ లాగా అనుకుని తినేస్తాం కదా. హెల్త్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ తప్పదు కదా. మరి పిల్లల మాట ఏంటి చెప్తాగా, వాళ్ళ గ్రోత్కు అవసరమైన ఫుడ్ ఏంటో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: ki raat bonal bonal bonal bonal
1: music and masti filmi news to paatu manalni updated ga unchadaniki boledanta gupshup whatsapp requests song dedications inka enenno only on vivid bharti aakashwani telugu prapanchamanta vinochu ela antara simple మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఈట్ ఫిట్ టైం. పిల్లల గ్రోత్కి అవసరమైన ఫుడ్ అంటే మీకు చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్గా పిల్లల లంచ్ బాక్స్లో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, నువ్వులు ఉండ ఇలాంటి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ ఉండేలా చూసుకోవాలట. కొంచెం డెకరేటివ్గా సెట్ చేశారనుకోండి, యాక్చువల్గా ఇవన్నీ అంటే వాళ్ళు మొహం ఇలా పెట్టేస్తారు, ఇవన్నీ నేను తినాలా ఇప్పుడు అన్నట్టు. సో కొంచెం డెకరేటివ్గా అట్రాక్టివ్గా సెట్ చేశారనుకోండి లంచ్ బాక్స్ని, నేను చక్కగా తినేస్తారనమాట. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కొన్ని, అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఇప్పుడు ఈ పాట వినేయండి. గాడ్ ఫాదర్ మూవీ నుంచి డాన్సింగ్ నెంబర్, మెగాస్టార్ చిరంజీవి గారి. జస్ట్ ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో ఉన్న పిల్లలకు కావలసిన వాళ్ళ గ్రోత్ కు అవసరమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా రాగి, పెసలు నానబెట్టి వాటితో దోశ వేసి స్నాక్స్గా ఇచ్చారనుకోండి, వీటిలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక పిల్లలకు అవసరమైన ఏదైనా ఫుడ్ తయారు చేయాలంటే ముందు వాళ్ళకి ఇష్టమై ఉండాలి, మళ్ళీ వాళ్ళు అందులో మంచి పోషకాలు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి పేరెంట్స్. కానీ కొన్ని ఇష్టం లేకపోయినా పోషకాలు ఉండే వాటిని వాళ్ళు ఇష్టపడేలా చేసి ఇలా చేయాలన్నమాట. ఎనీవేస్, మరి ఇంకా ఉన్నాయి చెప్పండి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడితేనే బాగుంటుంది కదా, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని పదార్థాలన్నీ తినిపించడం, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్తోనే ఉంటాం. కానీ వాళ్ళకు అవసరమైన అంటే వాళ్ళ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే పండ్లు కూరగాయలు వాళ్ళ డైలీ రొటీన్లో ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు నిపుణులు. మరి ఎంతైనా ఫ్యూచర్ సిటిజన్స్ కదా, వాళ్ళు హెల్దీగా పెరిగితేనే సొసైటీ కూడా బాగుంటుంది. ఆలోచించండి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.

0: నెలలోనే డీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
1: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
2: కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
1: ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాన్ని అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
3: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2027 విజన్ తో ప్రజాప్రభుత్వం, అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
1: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ
4: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం.
1: హనుమకొండ జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
5: తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలో టాప్5 లైఫ్ సైన్సెస్ హబ్ల్లో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల దందాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడ

అక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు కవేట్ దాఖలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. చూస్తుండగానే ఐపీఎల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకో 2 డేస్లో స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటారు కదా, కాలం ఎవరి కోసం ఆగదని, మనం కూడా టైంతో పరిగెడుతూ ఉండాలంతే. కానీ ఏ టైంలో అయినా మీతోనే ఉండే మీ ప్రియని ఇస్తాం వివిధ భారతి. మంచి మంచి మాటలు పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఈ సంగతి స్పెషల్గా చెప్పకర్లేదనుకోండి, నేను రెడీ క్వశ్చన్స్తో, మరి మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడతామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు మనం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ షో టైంలో కూడా క్వశ్చన్స్ అంతకు రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? మరోసారి వినండి క్వశ్చన్ని. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 2042324052. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెలడీ డ్యూట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

కిల్లర్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేసాం కదా. నిజంగా ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ అంటే కంపోజిషన్ అంతే, అలా ఫిదా అయిపోతాం విన్నో ప్రతిసారి కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది ఏంటది అని. అందరు రైట్ ఆన్సర్ పంపించారని చాలా మంది పంపించారు. అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. గజ్వేల్ నుంచి అనిత అండ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశం, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, కాకతీయ పాష, వరంగల్ నుంచి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, ఇక వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి జ్యోతి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రిలింగ దేశం. తెలంగాణకు ముందు తెలంగాణని త్రిలింగ దేశం అని పిలిచేవారట. ఎందుకంటే తెలంగాణని పూర్వం శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతంగా పిలిచేవారు.

సో అది కాస్త త్రిలింగదేశం కాస్త వాడుకలు తెలంగాణ అయింది అందుకని అనమాట. ఎన్వెస్ మరి రైట్, అసలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో పాట వినిపిస్తాను, ఇది కూడా ఆల్ టైమ్ హిట్ సాంగే, వింటుంటే అలా మైమర్చిపోతారు మీరు, వినిద్దామా?

0: హాట్ టచింగ్ సాంగ్ అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు,
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం,
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? ఇందాక చెప్పా కదా, ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఈరోజు షో టైం కూడా క్వశ్చన్స్ రిలేటెడ్గానే ఉంటాయని. సో ఇది ఒక క్లూ లాంటిది అనమాట. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన స్వస్థలం ఏది? అంటే ఏ ప్రాంతానికి చెందినవాళ్ళు? తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన స్వస్థలం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324052. అంటే ఇప్పుడు మీకోసం మరో అద్భుతమైన మెలోడీ ఓ పాపలాలి ఈ సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

ఆర్తి మనుషుల్నే కాదు రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది ఈ భావోద్వేగానికి. ఎంత అద్భుతంగా పలికించారో చూసండి. చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు, అలా వేటూరు గారు మాత్రమే రాయగలరు, ఇళయరాజు గారు మాత్రమే కంపోజ్ చేయగలరు. అందుకే ఆ పాట ఎవర్ గ్రీన్.

ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అది, బ్రీత్లెస్ సాంగ్ కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో పాట. నివేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, తెలుగులో తొలి రామాయణ కర్త బొంబెరపోతన స్వస్థలం ఏది, అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మాత్రం నా క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్గా నాకు పంపించారనమాట. యాక్చువల్గా నేనే అడిగా కదా బొంబెరా పోతనా అని, సో అక్కడ అర్థమైపోతుంది బొంబెరా ఊరుకు చెందిన వాళ్ళు అని. కానీ ఆ బొంబెర ఎక్కడుందనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మేడంపల్లి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అప్పలరాజు పెడన నుంచి, వరంగల్ నుంచి గోనరవి, బుజ్జి హుడాకల్లి నుంచి, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణలో వరంగల్ జిల్లాలోని బొమ్మర ప్రాంతానికి చెందిన వాళ్ళు బొమ్మర పోతన, తెలుగులో తొలి రామాయణ కర్త అనమాట. సో ఎంత గర్వించదగ్గ విషయం చూడండి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో సూపర్ సాంగ్ డ్యూయట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ఎప్పుడు విన్నా ఈ పాట ఇలాగే ఉంటుంది, అదే ఫ్రెష్నెస్, అదే గ్రేస్, అదే ఉత్సాహం అనిపిస్తుంది ఈ పాట వింటుంటే కదా. అందుకే వీటిని అంటారు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని. ఎనీవేస్, వింటూనే ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా ఒక రంగంలో తర్వాత అంటే ఎవ్వరు ఎంతమంది సక్సెస్ అయినా, ఎంత సక్సెస్ అచీవ్ చేసినా కూడా ఫస్ట్ అనేది ఉంటుంది చూడండి, తొలి అనేది. ఆ తొలిగా సాధించిన ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకుండే ప్రత్యేకత, స్పెషాలిటీనే వేరు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మీకు ఇందాక చెప్పాను, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని కూడా అందుకు రిలేటెడ్గా ఉంటాయని. సో క్లో ఇచ్చేసాను, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ ఏమంటున్నా వాట్సాప్ 0402324085 అండ్ ఇప్పుడు మీకోసం

ఈ పాట నీ నచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా కదా? అస్సలు అందరే. మనసు కవి ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, ఇక గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానం. హమ్మింగ్ మెయిన్ ఈ పాటకి ఏంటంటే కోరస్ వస్తుంది చూడండి, పాట అంతా కూడా వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలా లేకపోతే పాట ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టం. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. చాలామంది పంపించారు ఆన్సర్, మరి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, అందరిదే చదవడం కుదరదు కాబట్టి. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, న్యావనంద నుంచి మీ పేరు ఏదో మిస్ అయినట్టుందండి, మీరు పేరు పంపలేదు. వరంగల్ కాసిబుక్ నుంచి దాసి రామచంద్రం, చింత శ్రీనివాస్ షాపలి నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాణి రుద్రమదేవి. ఓరగల్ రాజధానిగా కాకతీయుల పరిపాలించారు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. రాణి రుద్రమదేవి ఆంగ్లేయుల్ని ఎదిరించిన వీరవనిత అనమాట. సో ఎక్కడ తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ఒక్కతే ఎదిరించింది ఆంగ్లేయుల్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. సో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. సో తెలంగాణలో ఉంది ఓరగల్, ఆ విషయం అందరికీ తెలుసు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ సాంగ్ ఆన్ ద వే.

ఆకాశవాణి వివిధ భారతి వీబ్లాక్లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు మహిళలు. కొన్నింటిలో విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, వాటన్నిటిని అధిగమించి మరీ తను ఎంపిక చేసుకున్న కెరీర్లో విజేతగా నిలిచింది గీతిక. ఈ శక్తిశీలి సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు మీకోసం కాకపోతే ముందుగా ఈ పాట.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి గీతిక ఇవాళ మన శక్తిశీలి. ఎవరి గీతిక? స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్. అరుణాచల్ ప్రదేశ్లో పుట్టి పెరిగి అస్సాంలో స్థిరపడింది. తండ్రి జాబ్ వల్ల ఊళ్లతో పాటు స్కూల్స్ కాలేజెస్ చేంజ్ అవుతూ స్టడీస్ కంటిన్యూ చేసిన గీతిక అస్సాంలోని యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ, ఆ తర్వాత గౌహతిలో మాస్ కమ్యూనికేషన్ మీడియా టెక్నాలజీలో పీజీ డిప్లొమా చదివింది. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏమైంది? వింటూ ఉండండి వివిధ భారతి, చెప్తాను మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తాతయ్య స్ఫూర్తితో గీతికకి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది. మరి ఆ తర్వాత ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే దక్షిణ కొరియా ప్రభుత్వ స్కాలర్షిప్తో సియోల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. మరి ఆ తర్వాత ఒక ఫోటో న్యూస్ ఏజెన్సీలో ఇంటర్న్గా కెరీర్ స్టార్ట్ చేసింది గీతిక. ఎన్నో మీడియా సంస్థల్లో ఫోటో జర్నలిస్ట్గా కాంట్రిబ్యూటర్గా పనిచేసింది. ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పిరేషనల్గా అనిపించే గీతిక ఫోటోగ్రఫీ జర్నీ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకున్న గీతికకు స్పోర్ట్స్, అది కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా ఎదగాలన్నది గోల్. కానీ అది అంత ఈజీగా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే అమ్మాయిలకు అంత త్వరగా అవకాశం రాదు ఈ ఫీల్డ్లో అని అందరూ అనేవారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది గీతిక. మరి తన ఈ ప్రయాణం ఎలా సాగింది చెప్తాను ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకుంది గీతిక, ఆ తర్వాత స్పోర్ట్స్, అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్కి ఎదగాలనేది తన గోల్. చాలామంది చెప్పారు ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు అని, ఆయన కూడా పట్టించుకోలేదు, అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. మరి ప్రతిష్టాత్మక టోర్నీల్లో స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా మొదట్లో అవకాశం రాలేదు గీతికకు. క్రీడా ఫోటోగ్రఫీ మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళకి ఇక్కడ చోటు అన్న మాటలే వినాల్సి వచ్చింది. మామూలుగా ఏంటి, మనం కొంచెం ఫీల్ అయ్యామనుకోండి అక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. అలా ఆగిపోయింటే ఇప్పుడు మనం గీతిక గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చినా కూడా ఎక్కడా తను తగ్గలేదన్నమాట. పట్టుదలతో ప్రయత్నించి తన ప్రతిభతో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లో ఒకరిగా ఎదిగింది గీతిక. మరి చెప్పాల్సిన విశేషాలు మరిన్ని ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

0: マヌケなレンジェル。
1: మీరు వింటున్నారు శక్తిశీలి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్. గీతిక సక్సెస్ చెండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్క అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా ఎదిగింది గీతిక. మీకు తెలుసా, దాదాపు 2 దశాబ్దాల స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్ కెరీర్లో జాతీయ క్రీడలు, కామన్వెల్త్, ఐపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, సౌత్ ఏషియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను తన కెమెరాల్లో బంధించి ఫోటోల రూపంలో అందించి అభిమానులకు కనువిందు చేసింది గీతిక. మరి సక్సెస్ జర్నీ ఇంకా ఉంది, వింటూనే ఉండండి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, శక్తిశిలి, సమయం, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2018-2022 ఫిఫా ప్రపంచకప్కి అఫీషియల్ ఫీమేల్ జర్నలిస్ట్గా వ్యవహరించిన గీతిక వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచకప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది. మరి ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. అదేంటో చెప్తాను, చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, వినిద్దామా?

మీరు వింటున్నారు శక్తిశీలి, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమైంది గీతిక. అండ్ ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది కూడా. అదేంటో చెప్తానన్నాను కదా ఇందాక. ఇలా 3 సార్లు ఈ అవకాశం అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్గా రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. గ్రేట్ కదా. అసలు ఇంట్రెస్ట్ ఉన్నా కెరియర్లో వెళ్దామా వద్దా, ఛాన్సెస్ తక్కువ అంటున్నారు, గెలుస్తానో లేదో అని భయపడుతూ వచ్చిన ఒక అమ్మాయి ఇవాళ ఒక బెస్ట్, అంటే వరల్డ్లోనే బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్గా ఎదిగింది కదా. ఎంత పట్టుదల ఉంటే అలా సాధిస్తుంది చెప్పండి. అండ్ ఆ పట్టుదల అందరికీ అవసరం. మరి స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా కెరీర్లో సక్సెస్ అందుకున్నా కూడా ఇందులో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయంటుంది గీతిక. ఫ్రీక్వెంట్గా దూర ప్రయాణాలు, గంటల తరబడి స్టేడియంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్రీడాకారుల గెలుప క్షణాలు, అభిమానుల కేరింతలు, జట్టు భావోద్వేగాలు వంటి అపురూప దృశ్యాలను ఫోటోలు తీయడంలో ఉండే ఆనందం ముందు ఈ చిన్ని చిన్ని కష్టాలు కనిపించవు అనే గీతిక విజయ ప్రస్థానం ఈ రంగంలోకి రావాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయి. నిజమే కదా. మరి అదనమాట, ఇలాంటి కబులు చెప్పుకుంటూ ఉంటే మనకి టైం అస్సలు తెలియదు. కానీ ఏమైందో తెలుసా, 2 గంటల 53 నిమిషాలు దాటింది. లక్ష్మికి బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ.

ఈ పూట చిత్రసీమలో తొలిపాటగా విందాం టీన్ మార్ చిత్రంలో శ్రీరామచంద్ర ఆలపించిన రెహమాన్ గీతం, స్వరపరిచింది మణిశర్మ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం తొలి ప్రేమ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, స్వరపరిచింది దేవా

శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బాహుబలి చిత్రంలో మోహన భోగరాజు రేవంత్ ఆలపించిన యుగలగీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది చైతన్య ప్రసాద్ కాగా స్వరాలను కూర్చింది ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం రగడ. ఈ చిత్రంలో కార్తీక్, గీతా మాధురి ఆలపించిన యుగల గీతం. గీత రచన రామజోగయ్ శాస్త్రి కాగా, స్వరపరిచింది SS థమన్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బాయ్స్ చిత్రంలో కార్తీక్, చిత్ర, శివరామన్ ఆలపించిన బృందగీతం. గీత రచన ఏఎం రత్నం మరియు శివగణేశన్ కాగా, స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో రమ్యా బహారా, దీపు ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం. స్వరపరిచింది జేబీ మారుతి.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో తరువాతి పాట. చక్రం చిత్రంలో చక్రీ స్వీయ సంగీతంలో ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ. శ్రోతల కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమలేఖ. ఈ చిత్రంలో భువనచంద్ర స్వరపరిచిన, క్షమించాలి, దేవా స్వరపరిచిన భువనచంద్ర సాహిత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్, చిత్రం ప్రేమలేఖ.

ఈ పూట చిత్రసీమలో చివరిగా విందాం. నువ్వు నేను ఈ చిత్రంలో సందీప్ ఉష బృందంతో పాడిన కులశేఖర్ సాహిత్యం, స్వరపరిచింది ఆర్పి పట్నాయక్.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం.

0: ఎందరో వీరుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం, ఈ స్వాతంత్ర్యాన్ని భావితరాలకు అందిస్తూ దేశ ప్రగతికి తోడ్పడదాం, మనమంతా ఏకమవుదాం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం. దేశభక్తి గీతం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి హాజరై సలహాలు, అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను పంపాలని సూచించారు. పేద ప్రజల సొంతంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈవేళ నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు కాజీపేట మండలం న్యూ సాయంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు గృహప్రవేశ కానుకలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57.38 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వహణ

0: అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదేశ్ శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట్రావతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మగౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్గా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగరవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
2: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాటం చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల లోపులనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల ఎబో టర్న్ ఓవర్ తోని సింగరేణి మన రాష్ట్రంలోనే 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనమిచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా, ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో కలిసి వర్చువల్గా ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు పెడ్లర్లు 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. విశేషాలు మరొకసారి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు.

0: ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన్ వింటారు. 6:30 యువవాణి యోజనల కార్యక్రమాన్ని వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 నుండి 9:00 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్ వింటారు. 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:15 స్పాట్లైట్ వింటారు జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. మధుర గీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమంలో సహృదయ హృదయానంద తరంగం నాటక సాహిత్య రంగం డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగాన్ని వింటారు. 8:00 జానపద సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 సిఐఈటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 9:00 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి తెలుగు వాణిజ్య ప్రసారాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00-5:00 ముంబై కేంద్ర వాణిజ్య ప్రసారాలు వివిధ భారతి ప్రసారాలు వింటారు. ఇవి రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడుగుల తామరా సైబాల్ బురద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తాతయ్య, ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
8: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే, మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142.
9: శ్రోతలు, సమాచార దర్శిని విన్నారు.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. కార్యక్రమాన్ని వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
2: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ఇప్పుడు విందాం ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వాంగ్మయి, బ్యూలాగ్రేస్, వర్షిత్, నితిన్, షరీఫ్, హర్షిత్, శ్రీతం, నూతనార్య, సుకుమార్. కార్యక్రమంలో ముందుగా నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు, ఇందులోని పాత్రలు, పాత్రదారులు: తాతయ్య హర్షిత్, రాము నితిన్, చెల్లి బ్యూలాగ్రేస్, అమ్మ వాంగ్మయి, మిత్రుడు సూరి, వర్షిత్, నరేష్, షరీఫ్. వినండి నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు,

0: దీపం వెలిగిల్లి చెప్పనా?
1: అమ్మూ
2: ఆ చెప్పమ్మా.
1: జరగా క్యాండిల్ వెలిగించుకరా బిడ్డ.
2: ఆ తెత్తన్నమ్మా.
0: అరే రాము, ఊకే ఆ ఫోన్ ఏం చూస్తావురా, పక్కన పెట్టు జరసేపు.
3: జాబ్ కోసం చూస్తానా తాత, నీకు తెలియదు కానీ.
1: క్యాండిల్ అడ పెట్టు బిడ్డ.
3: ఇంకా క్యాండిల్ కాడనే ఉన్నారా మీరు? జమానా మారింది, ఫోన్లో లైట్ వస్తుందని తెలియదా? ఉఫ్,
1: అయ్యో క్యాండిల్ ఎందుకు ఆర్పితివురా రాము?
0: జమానా మారినా జమీన్ అడే కదారా, ఫోనే కాదు బిడ్డ లోకం అంటే.
3: ఏహేపు, అన్ని పాతకాలం ముచ్చట్లు.
1: అది ఇడిచిపెట్టు కానీ, ఏదో జాబ్ అంటే కదరా. ఏంటిది అది?
3: పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ అమ్మా, ఇంటర్వ్యూ అయింది కానీ ఇంకా వారంలో చెప్తా అన్నారు.
0: మీ నాయన ఏమో దున్నురా అంటే దుబాయ్ పోయిండు, ఇప్పటివరకు దమ్మిడి తీయలేదు. మీ అవ్వ ఇక్కడ బీడీలు చేయబట్టే, నువ్వేమో పట్నం పోతా అంటాను. మీ చెల్లె పెళ్ళికి వచ్చింది, చక్క ఇక్కడనే వ్యవసాయం చేసుకో బిడ్డ.
3: నేను సావన్నదత్త కానీ మట్టిలో కాలు పెట్టే ముచ్చట్నే లేదు.
1: గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ, నీకు ఇష్టం వచ్చిందే ఎద్దుతి.
3: ఊకే ఏందే ఈ లొల్లి నాకు, నేను పోతానప్పు.
1: అయ్యో ఎటు పోతాను బిడ్డ, గీ చీకట్లా?
2: అన్నా ఈ చీకట్లెట్టే?
0: గీ రోషానికి ఏం తక్కువ లేదు, మన అయ్య లెక్కనే. రేపటి దినం ఏం తిని బతుకుతారో చూస్తా.
1: నువ్వు ఆగరా అదే మామ, తినేయాలకు బయటికి వాయ కొడుకు.
0: ఆగకపోతే ఏటన్నా పోతానన్నా, కొడుకును ఒక్క మాట అనద్దాయే. గా బువ్వ తీసుకురా పో, బుక్కడి తిందామిగా.
1: అమ్మవా ఏం ఆలోచిస్తాను?
2: ఏం లేదమ్మా, రేపటి రోజు నాకు పెళ్ళయి అన్న పట్నం పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారే?
1: నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ, మేము ఎట్లానో అట్లా బతుకుతాం కానీ మీరు మంచిగా ఉంటే చాలు. తాతకట అన్నం పెట్టుపో ముందు.
0: గీ చిన్నదానికి ఉన్న తెలివి వీనికి లేకపోయే, బంగారవ్వ.
2: అన్న సంగతి ఏమైందో చూద్దాం కానీ అన్నం అయితే తిందాం ముందు.
3: అరే సూరి.
4: అగో రాము, ఏంద్రో గింత నైట్ పూట మా ఇంటితో పట్టను.
3: ఇంట్లుంటే ఏదో ఒక టార్చర్ రా. అవు అని తిన్నావు అరాను?
4: ఏహే లేదురా, తినే టైంకే కరెంటు పోయింది. నువ్వు తిన్నావా?
3: లేదురా, మా తాత పట్నం వద్దు ఇక్కడనే వ్యవసాయం చెయ్యంటాడు, తిక్కలేసి బయటకు వచ్చిన.
4: ఏహే మనేంది వ్యవసాయం ఏందిరా?
3: అదే కదరా. అవురా నీ సంగతి ఏందిరా?
4: నేను కూడా చూస్తానురా, ఏదైనా జాబ్ రావగానే ఇక్కడ నుంచి లుడాయించడే.
3: బెస్ట్ రా. అవురా మన నరేష్ అన్న కాంటాక్ట్లు ఉన్నాడా?
4: లేడురా, సంవత్సరం అయింది ఆయన పోయి, పట్నంలో బాగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు.
3: మంచి సాఫ్ట్వేర్ జాబు, జీతం గట్టిగా ఉన్నట్టున్నది, అందుకే జాడలేడు పత్తలేడు.
4: అవురా పట్నం పోతే అన్నుంటాయి, ఇక్కడే ఉన్నది రా మన్ను తప్ప.
3: వీళ్ళకి ఇంత చెప్పిన అర్థం కాదులే ఆ ముచ్చట.
4: సత్యం కరెంట్ వచ్చినట్టుందిరా.
3: సరేరా పోతాగా ఇంటికి, అలాగే ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఆకలి గట్టిగానే అవుతుంది.
4: సరేరా నేను కూడా బుక్కెడు తింటా.
0: ఏడబోయి వచ్చినావు రా ఇంతసేపు?
2: అసలే మంట మీద ఉన్నాడు, ఆగు తాత.
0: ఆ మంట తీసుకుపోయి పొయ్యిలో పెట్టుపో, వంట అన్న అవుతుంది.
3: ఏందే నాకు ఈ గోస ఇంటికాడా?
2: తాత గట్లనే అంటాడు కానీ నువ్వు పోయి కాల్చట్లు కడుక్కరా పో అన్న, అన్నం పెడతా.
1: పో బిడ్డ, ఎప్పుడు తిన్నావో ఏమో, పోయి కడుక్కొచ్చుకోపో.
3: చేతులతో తినడానికి కాళ్ళెందుకే కడుక్కున్నాడు.
0: గీ మాటలకి ఏం తక్కువ లేదు.
3: మినిమం ఉంటుంది మరి, తొందర తీసుకురా అమ్ము, ఘోరంగా ఆకలైతుంది.
2: అయ్యో తెత్త నాగరాదన్నా.
1: కొడుకు ఆకలి బాగా అవుతుంది కావచ్చే, తొందర పెట్టు బిడ్డ.
2: అసలే పట్నం పోవాలి నాయే, మంచిగా తినాలే.
3: నువ్వు కూడా స్టార్ట్ చేసినావా ఇక?
2: జస్ట్ జోక్ అన్నా.
3: బాగానే జోకిన అవుతి.
0: తినేటప్పుడు అన్న ఫోన్ పక్క పెడితే ఏందిరా, ఆ పలక మీద కాదు పల్లెల మీద చూడు జరా.
2: ఏదో ఇంపార్టెంట్ కావచ్చు, సూర్ని తాత అన్నం వేసిన తిందామిగ.
3: ఏంది ఇది?
2: ఇది అన్నం, ఇది పప్పు, ఇది చారు.
3: ఏంది నాటకాలా, ప్లేట్లో మట్టి పెట్టి అన్నం పప్పు అంటాను?
1: అయ్యో గదేం పని బిడ్డ, కొడుకు ఆకలి అవుతుందంటే గట్ల మట్టి పెట్టిను, ముందు అన్నం పెట్టుపో.
2: జర ఆగమ్మా. అన్నా అందరు నీ లెక్కనే మట్టిలో కాలు పెట్టా అంటే లాస్ట్కి తినడానికి మిగిలేదు ఆ మట్టే అన్నా.
0: మంచిగా చెప్పినావు బిడ్డ, మానం వచ్చేటట్టు.
3: ఏషాల లోకం అంతా అడ్వాన్స్ అయింది, ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా ఫుడ్ వస్తుంది. మట్టాట మట్టి.
2: ఎంత అడ్వాన్స్ అయినా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టొస్తుందన్నా, కానీ పంట మాత్రం ఆఫ్లైన్లోనే కదన్నా పండించేది.
0: బంగారవ్వ చిన్నదానివైనా చక్కటి మాట చెప్పినావు.
1: ఇక ఉండురా అమ్మవ్వ, నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చిన జాబ్ చేసుకొని చల్లగా బతుకు, మా రెక్కల కష్టం మాకే.
2: సారీ అన్నా, మట్టి విలువనికి తెలవాలి అని ఇలా చేసిన, నీ ఇష్టం గాని.
5: అరే రామో,

0: లేదన్నా, మంచి టైంకే వచ్చినావు. దా కూసో.
1: అగో ప్లేట్ల మట్టి పెట్టలేంద్రా.
0: అదో పెద్ద స్టోరీ కానీ, పట్నానికి వెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా? ఇంతకుముందే నీ గురించే మాట్లాడుకున్నాం, నేను సూర్యగాడు.
1: ఇలా సాయంత్రం వచ్చిండ్రా.
0: నరేష్ అన్న పట్నంలో మంచి జాబ్ చేస్తాండు. మా ఊళ్ళకి జర నువ్వన్నా చెప్పన్నా. పట్నం పోయి జాబ్ చేసుకుంటా అంటే మట్టి బట్టి అని ఏదో సోది చెప్తాళ్ళు.
1: మంచి మాటనే కదరా చెప్పింది.
0: అదేందన్నా?
1: నిజమేరా మరి, ఆ పట్నంలో ఏం లేదు, పైసలు పైసలు అని, పొవ్వుడు కానీ వేస్ట్ అంతా.
0: అగో అంత పెద్ద మాట అన్న విందన్నా.
1: అవునరా, పట్నం అంటే జీవం లేని ప్లాస్టిక్ బతుకులు, అంతా ఆర్టిఫిషియల్ రా.
0: నువ్వేదో పట్నంలో పొడుస్తున్నావని, నిన్ను చూసి నేను పట్నం పోదామని ఎగురుతున్నావు కదన్నా.
1: పొద్దుగల లేస్తే చాలు, ఉరుగుల పరుగుల బతుకులు, నిలకడ లేని మనుషులు, జీవం లేని పానాలు, జీవితం లేని జీతాలు, ఇంతేరా పట్నం అంటే.
0: అదేందన్నా, పట్నంలో మంచి ఎంజాయ్ చేస్తానమని అనుకుంటాను మేమంతా.
1: ఎంజాయ్ పాడా, మన పల్లె మట్టిలో ఉన్న చిన్న ఇస్కరేను మీద కూడా పనికిరాదు పట్నం.
2: అట్లా గడ్డి పెట్టు మామానికి. ఇన్నవారా రాము, ఆ పిల్లగాడు ఏమంటాడో.
0: ఏ నువ్వు ఆవు తాత మధ్యలా, మరి ఏం చేస్తావు అన్న?
1: ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా. మన మట్టిలో మాణిక్యాలు పెట్టుకొని గిల్ట్ నగలకు పట్నం పోడైంది.
0: ఇక్కడేముందన్న పట్టణాన్ని మించి?
1: ఇక్కడ జీవం ఉందిరా. పొద్దుగాల లేవంగానే చల్లటి గాలికి పళ్ళకు పుల్లేసి పొలంకి పోయి కనబడ్డలతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు కింద కూసొని తిన్న పచ్చడి మెతుకుల మీదికి బిర్యానీ కూడా వనికిరాదురా.
0: మనం ఇంత చదువు చదివి మళ్ళీ వ్యవసాయం అంటే మనతో అవుతుంది అన్న?
1: కోటి విద్యలు కూటి కొరకేరా. అలాంటి కూటి కోసం పనిచేస్తే తప్పేముంది. అయినా మన యూత్ గట్టిగా అనుకుంటే వ్యవసాయాన్ని వ్యవసాయం చేసే సత్తా ఉంది.
0: అబ్బా ఏం మాట చెప్పినావన్న, నేను కూడా నీ బాటలనే పట్నం వద్దామనుకున్నా. కాట కలవ ముందుకే ఆగబట్టింది మా చెల్లె. మంచి టైంకి వచ్చి మట్టి విలువ చెప్పి దారి చూపెట్టినావన్న. తాత ఈ ఏడు ఏం పంటేద్దాం?
2: షబ్బాష్ రా మనవాడా, మొనగాని మాట చెప్పినావు.
0: నేను కూడా ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈ మట్టిల్నే కలుస్తా.
3: అది మా అన్న అంటే.
4: సంతోషం బిడ్డ, అన్నం తినేగా.
1: లాస్ట్కి ఒక మాట చెప్పాలారా, జీవితం నుండి వి తీసేస్తే మిగిలేది జీతం రా. ఆ వి ఏందో తెలుసా? విలేజ్ రా. మన పల్లె అంటే మట్టి కాదురా, మన జీవితం.
4: మట్టిలో తన శ్రమని పెట్టుబడిగా పెట్టి మనకి అన్నం పెట్టే రైతే మట్టిలో కలిసిపోతే మనకి చివరికి తినడానికి మిగిలేది ఆ మట్టే.
5: విన్నారుగా, నేటికి దాదాపు 50% భారత జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. అలాంటి వ్యవసాయ రంగంపై నేటి యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అంటే వేగం మత్తెక్కిస్తుంది కానీ ప్రాణాలను హరిస్తుంది అంటూ యువత వేగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, తద్వారా జరిగే పరిణామాల గురించి శ్రోతలకు వివరించడానికి వస్తున్నాడు సుకుమార్.
6: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జస్ట్ ఫర్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్, ఎక్స్పెషల్లీ మన యూత్ కోసం. సో మనం వచ్చేసి టాపిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. స్టార్టింగ్ అయితే టాపిక్ నేమ్ వినగానే అబ్బా వీడు ఓల్డ్ యాటిట్యూడ్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిండ్రా అని అనుకోకండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద యూత్, ఐఎమ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ద యూత్. కమింగ్ టు ద టాపిక్, అసలు బైక్ రైడ్ ఎందుకు, అసలు ఎందుకు ఆ థ్రిల్, ఎందుకు ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ కోసం మనం ఏమేం చేస్తాం, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే స్కూల్ నుంచి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇట్లా అయిపోగానే మనకు కొత్తగా రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒంట్లో రక్తం ఉరకలేస్తూ ఉంటుంది, మన స్పీడ్ని మనం కూడా ఆపలేము. అప్పుడు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషనే ఈ బైక్. పేరెంట్స్ పైన ప్రెషర్ పెడతాం మనకి బైక్ కావాలి అని. ఆ బైక్ మన చేతికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్. మనకి ఎలా ఉన్నా మన పేరెంట్స్కి మాత్రం మన ఇంట్లో నుండి బైక్ తీసిన క్షణం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్షణం వరకు ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతారు, దేవుడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలి అని చెప్పి. ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతూ పోతుంది, దానితో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో మనం రీసెంట్ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే ఒక రోజుకి సగటున మన భారతదేశంలో 474 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఇలా చూసుకుంటే ఒక ఇయర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అండ్ అందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది మన యూతే.

కేవలం మన ఇండియాలోనే ఇలా ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెన్ని యాక్సిడెంట్ అవుతున్నావు మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అసలు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? మన యూత్కి ఈ టాపిక్కి సంబంధం ఏంటంటే ముఖ్యంగా రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి అడ్రినలిన్ రష్, ఇంకోటి డోపమైన్ ఎఫెక్ట్. మనం ఏ పని చేయాలన్నా మనలో ఉన్న హార్మోన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ టాపిక్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందిలే ఇంత చిన్నదానికి అనే ఒక యాటిట్యూడ్, ఉరకలేసే ఉత్సాహం. నెక్స్ట్ అలా ఆలోచించడం వల్లనే లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రైడ్కి వెళ్తాం. ట్రిపుల్ రైడ్ అయినా కేసీఎం, 18+ వచ్చినా లైసెన్స్ తీసుకోకుండా ట్రిపుల్ రైడింగ్లు అంటూ ఏజ్ రాకుండా తిరుగుతాం. సో ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ఇండియా. ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే యూత్లో బ్లడ్ సలసల సలసలాడుతూ ఉంటుంది. సో మొత్తం ఉడుకు రక్తం కదా మన యూత్ మొత్తం. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పిన కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది 10th క్లాస్లో. అరే మనం యూత్ రా పంచ్ గట్టిగా ఇస్తే దెబ్బకి వాల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయ్యేది అవన్నీ తర్వాత వచ్చేట, కానీ ఆ యాక్షన్ అటెంప్ట్ చేసే గట్స్ నీలో ఉండాలి రా అని అంటాడు. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చాలా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళ స్టంట్స్ అటెంప్ట్ చేస్తారు. అవి వాళ్ళు ఏం టైంపాస్ చేయరు, వాళ్ళకి ఏమి ఒట్టిగా రాదు. అది విచ్ విల్ బీ ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ, ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారు. అవి చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. అవి మన యూత్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది మన యూత్కి ఒక ప్యాషన్ లాగా కన్వే అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టంట్ చేసిండు కదా మనం కూడా చేద్దాం, అతను వీలీ కొట్టిండు కదా మనం కూడా వీలీ కొడతాం. అసలు వీలీ అంటే ఏం లేదు, బైక్ ఫ్రంట్ టైర్ లేపి ఇట్లా నడపను. సో అదనమాట. సో వాళ్ళ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దాని యూస్ ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా అది చేయాలని ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బిహైండ్ దిస్, దట్ ఈస్ డోపమైన్ ఎఫెక్ట్. ఏదైనా మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ మనకు హ్యాపీనెస్ ఇస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. 2 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా, ఒకటి హ్యాపీ ఇంకోటి నాన్ ప్రొడక్టివ్. ఈ హ్యాపీ అంటే మనకి ఎవరన్నా నార్మల్గా జోక్ వేసినప్పుడు నవ్వొస్తే అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది. ఇంకోటి సెకండ్ టైప్ ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ డోపమైన్. సో ఇది మనం అటెంప్ట్ అంటే సెల్ఫ్ యాక్టివిటీ, మనం అటెంప్ట్ చేసినప్పుడు మనం సెల్ఫ్ అవేర్గా ఓకే ఈ పర్టికులర్ స్టంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇది చేద్దాం అనేది. సో ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కిందికి వస్తుంది. మనకు బైక్ స్టంట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డోపమైన్. ఇట్ విల్ గివ్ టెంపరీ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కాబట్టి. సో ఇది ఒకటే కాదు మన ఇండియాలోనే కాదు, థ్రూఅవుట్ ది వరల్డ్ అన్అఫీషియల్గా స్టంట్ యాక్టివిటీస్ ఇంకోటి స్పీడ్ రేసెస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పార్టిసిపేట్ చేస్తారు. విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐఎమ్ సేయింగ్ ఇన్ హోల్ వరల్డ్. దానివల్ల వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నా కదా ఇదంతా డోపమైన్ ఎఫెక్ట్, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మన యూత్ ఎక్స్పెషల్లీ ఏజ్ ఫ్రమ్ 16 to 24 ఏజ్ అయితే ఉందో చాలా క్రూషియల్. ఎవరైనా మంచి చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పడం ఏంది అనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాక్షన్ ఇది చెయ్యొద్దురా అంటే అది మంచిది కాకపోయినా ఈగోకు పోయినా అదే చేస్తాం, అలాంటిది ఏజ్. సో ఈ థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్కి మెయిన్గా ఇదే రీజన్. చెప్తున్నా కదా యూ విల్ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇస్ అండ్ యూ విల్ గెయిన్ ఓన్లీ వన్ థింగ్ హియర్, దట్ ఈస్ ఓన్లీ యువర్ టెంపరీ డోపమైన్. ఇదేం చిన్న విషయం కాదు, ఇక్కడ నేను వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడడం పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో ఆర్సీ, నో పొల్యూషన్, నో నథింగ్. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసులకు దొరికితే ఎట్లుంటుంది ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. బట్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ రీసెంట్లీ ఇన్ ద డిసెంబర్. సో ఆ బైక్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్లో అటెండ్ అయ్యి పాద చలాన్స్ అన్నీ చేసి ఇంకా వాళ్ళతో తిట్లవడం అన్నీ అయిపోయేసరికి 15,000 ఖర్చు అయిపోయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. అప్పటి నుంచి నో ట్రిపుల్ అడిగేవాడు. మీకు అనిపించచ్చు ఒక్క స్టంట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఒక్క మాట ఉంది చూసేలా, ఆ ఒక్క మాట అనుకొని వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు మిగిలిచ్చేది ఏంటంటే మీ పేరెంట్స్ ఫేసెస్లో శాడ్నెస్ అండ్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం, ప్రికాషనరీ మెజర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ రష్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు దాని వల్ల జరిగే లాభాల కంటే లాసెస్ని ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది ఎక్కడ దాకా పోతుంది, వాట్ ఇఫ్ ఐ లూస్ ఇన్ ద మిడిల్ అనుకొని ఊహించుకుంటే మళ్ళీ కళ్ళలో కూడా ఆ యాక్టివిటీ చేయాలనిపించదు. ఇంకొక రెమెడీ ఏంటంటే యోగా. చెప్తున్నా కదా యూ విల్ రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యోగా. ఇంకా ట్రాఫిక్లో ఫాలో అవ్వాల్సినవి, గో విత్ ఎ లిమిటెడ్ స్పీడ్ అండ్ వియర్ హెల్మెట్. దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్, మనకు రోజు చెప్పేవి, బట్ స్మాల్ ఇష్యూస్ విల్ షో బిగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎట్ లాస్ట్ కంక్లూజన్ మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా ఇంకోసారి బైక్ తీయాలి, స్టంట్ కొట్టాలి, లేకపోతే ఏమైనా థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్ లైక్ బైక్ స్టంట్స్ ఇవన్నీ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు ఒకసారి

0: మీ పేరెంట్స్ ని గుర్తు తెచ్చుకోండి, ఆ యాక్టివిటీ మొత్తం చెయ్యాలన్న ఆలోచన అక్కడికి ఆగిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మెడిటేషన్ చేసుకోండి, పేషెంట్ తెచ్చుకోండి. మన యూత్లో పేషెంట్ చాలా తక్కువ, సో పేషెంట్ తెచ్చుకోండి. ఈ ఏజ్లో తొందర అస్సలు పనికిరాదు. చేసే చిన్న చిన్న మిస్టేక్సే కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ టు నెక్స్ట్ పాయింట్. అక్కడ దాకా మన లైఫ్ ఆగిపోవచ్చు ఆగకపోవచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ మిస్టేక్. అది ఎక్కడ దాకా పోయి ఆగేది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, యువత ఏ ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.

0: అది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, యువత ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.
2: ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డెసిషన్ మేకింగ్. అసలు డెసిషన్ అంటే ఏంటి? దీనికి ఎన్నో అకాడమిక్ డెఫినేషన్స్తో పాటు సైంటిఫిక్ స్పెక్యులేషన్స్ ఉన్నా కానీ జనరల్గా డెసిషన్ అంటే ఒక ఐడియా, అది ఒకవేళ యాక్షన్లో పెట్టినట్టయితే దాన్ని మనం డెసిషన్ అని కన్సిడర్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి మన మైండ్లో ఎన్నో లక్షలాది కొద్ది డెసిషన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఒక డెసిషన్ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ డెసిషన్ అనే పదం లోతుల్లోకి వెళ్తే అదొక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటో అందరికీ అర్థమవుతుంది. ఈ డెసిషన్ మేకింగ్లో ఫ్రీ విల్ అంటే స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అందరికీ ఉన్నా, మనం ఫ్రీ విల్ అనే పదం ఓన్లీ కొద్ది విషయాలలో మనం అప్లై చేస్తూ ఉంటున్నాం. కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్రీ విల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, కెరియర్ అడాప్షన్ అనేది చాలామంది లైఫ్స్లో ఒక క్రూషియల్ ఈవెంట్. ఈ యొక్క డెసిషన్ కొంతమంది లైఫ్లో కలర్ఫుల్ ఈవెంట్ మరియు ఒక ట్రాజెడీ. ఎందుకంటే రానున్న 20 సంవత్సరాల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క డెసిజన్. ఈ డెసిజన్ తీసుకునే ముందు మనం ఎంతోమంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఆచితూచి ఒక కెరియర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సివిల్ సర్వెంట్ కావాలి అని నేను అనుకుంటే ద ఫస్ట్ థింగ్ చేసేది ఆ ప్రాసెస్ సెలెక్షన్లో ప్రీవియస్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్, ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించి నేను ముందుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటే ఐ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ ఇట్. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ రిజల్ట్. ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫీల్డ్లో ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవం అయినవి మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనకి యూజ్ అవుతాయని. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఒక హోప్తోని ఆ కెరీర్ని అడాప్ట్ చేసుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్తో పాటు ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఏం అవ్వాలనుకున్నామో, ఏం చేసామో అదే మనని ముందు నిలబడుతూ ఉంటుంది. ఇది ఒక బ్రేకర్ పాయింట్, ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, కానీ రాకపోతే విల్ బి ఫీలింగ్ డిప్రెస్డ్, ఇంకా మోటివేషన్ గురించి మనం వెతుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈజ్ సో న్యాచురల్ ఫర్ అ హ్యూమన్, బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ కావచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం రిజల్ట్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ మనకి డెవలప్ అయితే విల్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇంకా ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ రాంగ్ ఆర్ కరెక్ట్ డెసిజన్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ మళ్ళీ గమనిస్తే డెసిజన్లో రైట్ ఆర్ రాంగ్ అని ఉంటాయా, లేకపోతే ఆ డెసిజన్ మేకింగ్లోనే మన అప్రోచే రైట్ ఆర్ రాంగ్ అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం మన ఫ్రెండ్స్తో పాటు ఏదైనా హోటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనం కొన్ని ఆర్డర్స్ చేస్తూ ఉంటాము. ఆర్డర్స్లో మనము జనరల్గా మన ఫ్రెండ్ ఏది తీసుకుంటే అది తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాము, ఎందుకంటే అక్కడ ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ మనం ఇవ్వము. సో ఇక్కడ ఫ్రీ విల్ అనేది అప్లై కావట్లేదు. చివరికి తిన్నాక అది బాగుంటే తిని, బాగలేకపోతే నేను అప్పుడే నేను అనుకున్నది తీసుకుంటే అయిపోతుండే కదా, వీడి మాట వినాల్సి వచ్చింది అని వి జస్ట్ కంప్లైన్. ఇంకా డెసిషన్ మేకింగ్లో అడిక్షన్, మనము ఆల్కహాల్ సిగరెట్ అడిక్ట్స్ చూస్తూ ఉంటాం. ఆ అడిక్షన్ ఎలా మొదలైందని పక్కన పెడితే అది మానేయడానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్సీగా నికోటిన్ ఫ్రీ గమ్స్ అంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని వచ్చాక కూడా అది ఒక షార్ట్ టర్మ్ హెల్ప్ మాత్రమే మనకి చేస్తుంది. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ డెసిషన్ మన చేతుల్లోనే ఉంటుంది, అది మానేయాలా వద్దా అని. డెసిషన్ మేకింగ్లో సూసైడ్ అనేది ఇంకొక మేజర్ ఫ్యాక్టర్. సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయాలా వద్దా అని ఆలోచించకముందు అసలు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, లైక్ ఎకనామికల్గా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటారు. బట్ అందులో డెసిషన్ మేకింగ్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, నువ్వు చనిపోవడానికి తీసుకునే ఒక

0: డెసిషన్, అది నీ ఫ్రీ విల్ అంటే నువ్వు ఎవరిని అడిగి తీసుకోవా ఆ డెసిషన్, నేను చనిపోవాలా వద్దా, ఎలా చనిపోవాలి, ఏ టైంకి చనిపోవాలి అని. అంటే నువ్వు చనిపోవడానికి తీసుకోవాల్సిన ఒక డెసిషన్, అంటే నీకు నువ్వు స్వతహాగా తీసుకున్న డెసిషన్. అయితే బ్రతకడానికి నీకు 100 డెసిషన్స్ ఎందుకు కావాలి, 100 మందిని ఎందుకు అడుగుతున్నావు? అంటే అదే బ్రతకడానికి నీ స్వతహాగా ఒక డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా.
1: విన్నారు కదా, డెసిషన్ మేకింగ్కి మన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో. వినడమే కాదు, మన జీవితంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము. కార్యక్రమంలో చివరగా మాదక ద్రవ్యాల వ్యసనం, వ్యక్తి మరియు సమాజం బాధ్యత అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నాము. ఈ చర్చలో పాల్గొంటున్న విద్యార్థులు బ్యూలాగ్రేస్, వాంగ్మయి, శ్రీతం, సుకుమార్, అనుసంధానకర్త వర్షిత్.
2: ఈరోజు మన చర్చా అంశం, మందు మరియు మాదక ద్రవ్యాలు వ్యసనాన్ని తగ్గించడంలో ఎక్కువ బాధ్యత ఎవరిది, వ్యక్తిదా లేదా సమాజందా? రవి వ్యక్తిగత బాధ్యతను బలంగా విశ్వసించే వ్యక్తి. అనన్య రవికి మద్దతు ఇచ్చే వ్యక్తి. విక్రమ్ సమాజం పాత్ర ప్రాముఖ్యమని వాదించే వ్యక్తి. ప్రియ సమాజం సహాయం అవసరమని నమ్మే వ్యక్తి. ముందుగా వ్యక్తిగత బాధ్యతను మద్దతు ఇచ్చే పక్షంలో మాట్లాడుకుందాం. రవి మీరు మొదలు పెట్టండి.
3: అందరికీ నమస్కారం. మందు మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ బలవంతంగా మందు లేదా మాదక ద్రవ్యాలు తాగించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి లేదా బాధల నుంచి తప్పించుకునేందుకు మందు లేదా మాదక ద్రవ్యాలను సేవిస్తారు. కానీ సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటిని ఎదుర్కోవడం మనకు చాలా ముఖ్యం. కనుక ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వ్యక్తి తనలోంచి మార్పు బయటికి రావాలి. వారి ఆత్మశక్తి, స్వయ నిర్ణయం వాళ్ళను మారుస్తుందని నేను నమ్ముతాను.
4: రవి మీరు చెప్పింది సరే, కానీ మీరు మరిచిన విషయం ఏంటంటే చాలామందికి జీవన పరిస్థితులే వ్యసనాలకి కారణమవుతున్నాయి. పేదరికం, ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల ఈ వ్యసనాలకి దగ్గరవుతున్నారు. మందు తాగితే కొంతకాలానికి బాగానే అనిపిస్తుంది అని భావించి మొదలు పెడుతున్నారు. సమాజం ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తే వ్యసనాలకు చాలామంది దూరమవుతారు.
5: మీరు చెప్పేది నిజమే ప్రియా, కానీ పరిస్థితులు ఎంత కష్టమైనా మార్పు వ్యక్తి నుండే మొదలవ్వాలి. వ్యక్తి తనకు ఏది మంచిది ఏది చెడు అన్న అవగాహన కలిగి ఉండాలి. ఎంతోమంది తమ ఆత్మశక్తితోనే.
6: మీరు ఇంతవరకు ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు.

0: ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ఉద్యోగ సమాచారం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 August 2026 నాటికి పోస్టును

0: ఒకటి, 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE లేదా MSc లేదా MTech లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 3, 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026.
1: కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED, 50% మార్కులతో డిగ్రీ, PG, BED, APTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 జూలై 1 నాటికి కనీసంగా 18 ఏళ్లు నుండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 5, 2026.
1: శ్రోతలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా చే

0: శక్తివంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ లమిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ధి భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపైన ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of
0: జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావన పనులను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడం పైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో

0: వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది. మీ రేడియోని ఇష్టం ఈనాటి కార్యక్రమంలో విందాం. పశువుల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమాన్ని వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: ముఖ్యంగా మనకు ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పశువుల పోషణలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి నిరంతరం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ లబ్ధి పొందవచ్చు, పశువులకు ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పశువులకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ముఖ్యంగా వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు ఎలా పెంచవచ్చు, ఇతర పంటలైనటువంటి వేరుశెనగ కావచ్చు, ఇతర పంటలలో కూడా మరి ఏ పంటలు మంచివి, వాటి ద్వారా పశువులకు దానా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశాల గురించి వివరించడానికి గాను మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వెటర్నరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జె సాయి కిరణ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: సార్ చెప్పండి, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాలని అంటా ఉంటారు, దాని ద్వారా దానా తయారు చేసుకోవాలని అంటారు, ముఖ్యంగా ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటారు?
7: ఇప్పుడు మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటే, మనకు ప్రధాన పంట మనం ఏదైతే ఉంటుందో రైతులు వేస్తారో మనం అంటే మనం తినడానికి, అట్లా ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలే భాగాలను లేకుంటే వాటి తర్వాత వచ్చే వ్యర్థాలను మనము వ్యవసాయ వ్యర్థాలు అని అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చేయద్దు అని మనకు గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సో అటువంటిది అక్కడ వ్యర్థాలను మనం మళ్ళీ వ్యర్థం చేయకుండా వాటిని తిరిగి ఇట్లాంటి పశువులకు మనం దానా రూపంలో ఇవ్వడం ద్వారా చాలా ఖర్చు తగ్గించుకోవడానికి కానీ ఇటువంటి మనకు చాలా ఉపయోగాలు అనేటివి ఈ వ్యర్థాలతోటి మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ వ్యర్థాలను మనము ఉపయోగించకుండా ఉండకూడదు అనేది ముఖ్యంగా మనకు పోషణకు సంబంధించిన దాంట్లో వాటికి పోషక విలువలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మనము ముఖ్యంగా పశు పోషణలో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో దాదాపు 500 నుంచి 700 మిలియన్ టన్స్ ఈ వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అనేటివి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. వీటిని మనము మామూలుగా సాంప్రదాయ ఆహార పదార్థాలు అని కూడా అంటాం అన్నమాట. తగ్గిన పచ్చిక బయళ్ళు విస్తీర్ణం మరియు పశుగ్రాసాలు అనేటివి సాగు తక్కువ ఉండడం ద్వారా వీటిని మనం తప్పకుండా వాడే అవసరం అయితే మనకు ఉంది. వ్యవసాయ వ్యర్థాలు తోటి రైతుకు చాలా మేలు అనేది ఉంది. అందుకొరకే మనము వాళ్ళకు రైతులకు కూడా వాటిని కాల్చొద్దనే మాటలు కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
6: అయితే ఇక్కడ ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. అయితే ఇవి పశువుల పోషణలో వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలంటారు?
7: అయితే ఎందుకు ఉపయోగించుకోవాలనేది ఏమంటే, మనకు రైతుకు మనకు పశువుల మేతలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనకు 70-80% మేతకే ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవడంలో ప్రాధాన్యంగా రైతుకు ఎప్పుడైనా ఆర్థికంగా మనము ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా అర్థం చేయాల్సిన పని ఏంటంటే దానా ఖర్చు అనేది తగ్గించుకోవడం. తద్వారా ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది, ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండాలి. మళ్ళీ దాన ఖర్చు తగ్గించిన అంటే మనం తక్కువ దానా పెట్టే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉండేటువంటి దానాను మనం ఎంపిక చేసుకుని పెట్టినట్టయితే మనకు దాన ఖర్చు తగ్గుతుంది, పశు యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ వ్యర్థాలు మనకు రైతుకు చాలా అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే వాళ్లే పండిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండేటివి ఇవి. అదేవిధంగా స్థానికంగా కూడా సులభంగా వీళ్ళకు లభిస్తాయి. ఇప్పుడు ఒకవేళ

0: ఒక పంట వేసినా వేరే రైతు ఇంకో పంట వేసినా అక్కడ ఉన్న వ్యర్థాలు వీళ్ళకి ఇచ్చుకొని వీళ్ళే వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ రకంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళవి మనము అంటే అడ్జస్ట్మెంట్ లాగా ఒక సమీకృత దాన అనేది దీన్ని తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇప్పుడు ఎండాకాలంలో చూసుకున్నట్టయితే పచ్చి మేత కొరత ఏర్పడుతుంది మనకు. సో ఆ పచ్చి మేత కొరతను కూడా అధిగమించడానికి మనకు ఈ వ్యవసాయ వ్యర్థాలు అనేటివి పోషణలో మనకు చాలా ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలు అనేటివి వృధా కాకుండా పోతే ముఖ్యంగా ఈ కాల్చడం అనేది చేయకుండా ఇంకొక పోషణలకు మనకి వెళ్ళిపోతాయి కాబట్టి అది మనకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. పశువుల యొక్క పాల ఉత్పత్తికి వాటి ఆరోగ్యానికి కూడా మెరుగుపడేలాగా వాటిని పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలుగా మనకు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలతోటి మనకు ఒక లాభం అనేది చేకూరుతుంది. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సమీకృత సంపూర్ణ ఆహార రూపంలో మనము నిర్దిష్ట పరిమాణంలో మనం ఇచ్చినట్టయితే చౌకగా మనం ఒక అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ఆరోగ్యవంతమైన పశువునైనా పాల ఉత్పత్తినైనా మనము ఒక రైతు దగ్గర మనం చూడవచ్చు.
1: అయితే ఈ పశువులకు ఉపయోగించేటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా ఏ విధంగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇప్పుడు మనకు ఈ వ్యర్థాలు చాలా రకాలు ఉన్నాయంటే మన రైతు ఏదైతే పండిస్తాడో దాని నుంచి ఇప్పుడు ఉదాహరణకు మనకు జొన్న పండించిన వారి దగ్గర జొన్న చొప్పలు లేకుంటే మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న చొప్ప, ప్రొద్దుతిరుగుడు కట్టె, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, గింజలు తీసేసిన ప్రొద్దుతిరుగుడు చెక్క గానీ, గోధుమ చొప్ప, అదే విధంగా ఎండిన చెట్టు ఆకులు, వరిగడ్డి, ఇట్లా సోయా కట్టె, ఆయిల్ ఫామ్ నుండి వచ్చే పీచు, చెరుకు పిప్పి, ఇంకా మనకు చూసుకున్నట్టయితే అరటికాయ ఆకులు, చెరుకు నుండి వచ్చే వ్యర్థాలు మొలాసిస్ అవి, అదే విధంగా కూరగాయల నుండి వచ్చే వ్యర్థాలు, మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసినాక కూడా వచ్చే వ్యర్థాలు, అదే విధంగా బ్రీవరీ వ్యర్థాలు అంటే మనం బీర్లు ఇవి తయారు చేసినాక ఆ పొట్టు వచ్చే దాన్ని కూడా మనం ఈ వ్యవసాయ వ్యర్థాల కింద లెక్కేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక సమతుల్యమైన ఒక దానాలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒక పాల రూపంలో అంటే ఉదాహరణకు ఇప్పుడు జొన్న చొప్ప మనము ఒక 50 పాలు వేసుకోవడము లేకుంటే ఇప్పుడు గోధుమ చొప్ప ఉన్నది అది ఒక 50 పాలు అంటే వేరే దానాతో కలిపేటప్పుడు మనము ఈ వ్యవసాయ వ్యర్థాలు ఇన్ని పాలలో కలుపుకున్నట్టయితే మనకు ఒక సమతుల్యమైన మనకు సమీకృత దాన ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ పాలల్లో అంటే మనము ఒక బ్యాలెన్స్డ్ గా అన్ని ఉండేలాగా మనం ఒక న్యూట్రిషన్ ఫార్ములా అంటాం మనం, రేషన్ ఫార్ములేషన్ లాగా అన్ని ఉండేలాగా 100% ఇది ఒక 50% పాలు కలుపుకొని మనము పశువులకు దానాగా ఇచ్చుకోవచ్చు.
1: అయితే ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఇప్పుడు మనకు పంట అవశేషాలను ఎక్కువగా కలుస్తా ఉన్నారు. అయితే ఈ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి వరిగడ్డి గాని, మొక్కజొన్న కాడలు గాని, ఈ శనగ తొక్కలు గాని, లేదా వేరుశనగ గడ్డి, లేదా చెరుకు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు పొద్దుతిరుగుడుకు సంబంధించినటువంటి మిగులు వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఒక సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అన్ని పశువులకు పోషకాహార దానాగా మారుతాయి, వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇటువంటి సమయంలో మనకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఏదో యూరియా ట్రీట్మెంట్ అని వినబడతా ఉంటది. మరి ఇది ఏ పంటకు ఈ ట్రీట్మెంట్ చేస్తారు, దాని ద్వారా పోషక విలువలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా పెంచుకోవచ్చు అంటారు?
0: మనకి యూరియా ట్రీట్మెంట్ మనము చాలా రకాల దాణా వాటిల్లో చేసుకోవచ్చు, కానీ మనం వ్యవసాయ వ్యర్థాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి లభించే వరిగడ్డికి మనం యూరియా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఎండుగడ్డి, వరిగడ్డి ఇవే పెడతా ఉంటారు, పచ్చి మేత అవైలబిలిటీ అనేది తక్కువ ఉండడం ద్వారా ఇవి పెడతా ఉంటారు. ఈ ఎండుగడ్డి తిన్నప్పుడు పశువులకు అంటే కడుపు తిని తిన్నము అన్న ఒక ఫీలింగ్ అంటే పొట్ట ఉబ్బడం అక్కడ వరకే ఉంటది, దాంట్లో పోషక అనేది తక్కువ ఉంటాయి. పశువులు పెంచాలంటే మనము ఈ యూరియా ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఒక 100 కేజీల వరిగడ్డి తీసుకున్నట్టయితే మనము దానికి ఒక 4 కేజీల యూరియా కలిపి దాన్ని ఒక 100 లీటర్ నీళ్ళలో మిక్స్ చేసేసుకుని మనము ఈ యూరియా ఉన్ను నీళ్ళు ఏదైతే కలిపిన ద్రవణం ఉందో ఈ వరిగడ్డి మీద స్ప్రే చేసి పెట్టాలి. పిచికారి చేసిన తర్వాత దాన్ని ఒక 21 రోజుల్లో అని నిల్వ చేయాలి. మనం 21 రోజులు నిల్వ చేసిన తర్వాత పశువుకు మనము దానా రూపంలో మళ్ళీ ఈ వరిగడ్డిని అనేది చేయొచ్చు. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమైతుంది అంటే అక్కడ వాటి పోషక విలువలు అనేటి ఆ ఎండుగడ్డిలో పెరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా తయారు చేసుకున్న వరిగడ్డిని మనము ఒక పశువుకు దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు మనము మేతగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం యూరియా ట్రీట్మెంట్ అని చెప్తాం అన్నమాట.
1: మరి వ్యవసాయ వ్యర్థాలతో దానా తయారీ వల్ల లాభం ఏంటంటారు?
0: లాభము మనకు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యర్థాలను మనం వ్యర్థాల కింద పరిగణించకుండా ఒకటి రైతులు ఆ వ్యర్థాలను కాల్చకుండా అంటే మళ్ళీ ఇప్పుడు భూసారం తగ్గడానికి పొల్యూషన్ కాకుండా అది ఒకటి. రైతుకు ఆర్థికంగా చూసినట్టుగా అయితే మనకు దాన ఖర్చు దాదాపు ఒక 20% మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పశువులకు పాల ఉత్పత్తిలో మనకు మంచి ఈల్డ్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది, వాటి ఆరోగ్యానికి కూడా కొంచెం మెరుగుపడుతుంది. అదేవిధంగా పంట వ్యర్థాల నిర్వహణ కూడా మనకు సులభంగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వాటిని కాల్చడం వాటికంటే వీటిని ఇంకొక దారిలో మళ్లించి ఇంకొక వాటికి చేయడం ద్వారా వాటిని మనము సులభంగా కూడా నిర్వహణ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు యొక్క ఆదాయం కూడా మనకు పోషణ ఖర్చు రైతుకు అనేది తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి ఆలోచన. ప్లస్ పోషక విలువలు ఉండే వ్యర్థాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతుకు ఏ పరంగా చూసుకున్నా వీటితో తోటి అంటే ముఖ్యంగా

0: ఇక్కడ పశువుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇవ్వడం ద్వారా తప్పకుండా రైతుకు మేలు అనేది చేకూరుతుంది. తద్వారా పశువులకు కూడా అనారోగ్యంగా బారిన పడకుండా ఎంతో కొంత పోషణ కలిగిన పదార్థాలు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా ఉండడం జరుగుతుంది.
1: అంటే ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కలు ముక్కలుగా చేసి వాడుకున్నట్లయితే మంచి లాభదాయకమని అంటారు. అయితే ఇప్పుడు వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు అందించడం జరిగింది. మరి దీంతో పాటు ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఎక్కువగా వేరుశెనగ పొట్టు గాని లేదా వేరుశెనగ పంటను గాని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి దాన్ని పశువులకు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడితే మంచిది అంటారు?
0: ఇప్పుడు మనకి ఈ వేరుశెనగ పొట్టు మనము ఇప్పుడు రైతులు దానాలో వాళ్ళు కలుపుతారు. సో అది అక్కడ ఆ పొట్టు వాళ్ళు బయట కొనుక్కొని రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకు కాస్ట్ అనేది అక్కడ కూడా పెరుగుతుంది ధర అనేది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఈ వీటి తీగలు ఉంటాయి కదా, ఇప్పుడు వేరుశెనగ తీగలు కట్టెలు అవి తీసుకొని వచ్చి వీటికి పోషణగా పెట్టినా కూడా మనకు పోషక విలువ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ వాల్యూ అనేది ఈ వేరుశెనగలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీర్ణశక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది, అదే విధంగా పాల ఉత్పత్తికి మెరుగుపడుతుంది. అదే దూడల్లో వాటిలలో చూసుకుంటే వాటి యొక్క ఎదుగుదల, మనకు ప్రోటీన్ అనేది ఉన్నప్పుడే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్ గా ఈ వేరుశెనగ పొట్టు కానీ ఇప్పుడు వేరుశెనగ తీగలు మనం పెట్టినట్టయితే మనకి ఇట్లా ఈ ఎదుగుదల, పాల ఉత్పత్తి, పశువుల యొక్క ఆరోగ్యము, వాటి యొక్క జీర్ణక్రియ అనేది ఎప్పుడైనా మెరుగుపడుతుంది. ఈ వేరుశెనగ కూడా మనం ఎంత అంటే దాదాపు ఒక పశువుకు 1 నుంచి 5 కేజీల వరకు మనము ఈ తీగలు వాటికి పెట్టడానికి జరుగుతుంది. అదే సమతుల్యంగా మనము వేరే దానాతో కలిపి పెట్టినప్పుడు మనము దాన్ని 30 నుంచి 50 పాళ్ల వరకు మనము దానాలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ పంట అవశేషాలను కాల్చకుండా వాటి వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో పశువులకు ఆహారం అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తయారు చేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలను ఒక సైలేజ్ రూపంలో కూడా నిల్వ చేసుకోవచ్చు అంటారు, అది ఎంతవరకు నిజం, దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు?
0: ఇప్పుడు సైలేజ్ రూపంలో కూడా మనము ఇప్పుడు మొక్కజొన్న జొన్నలు ఉన్నవారు వాటిని చిన్న చిన్నగా కత్తిరించుకొని వచ్చిన వ్యర్థాలను ఒక గుంతలో మనం పాత్రగడ్డి శైలేజ్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కూడా చిన్న చిన్నగా కత్తిరించుకొని గుంతలో నింపుకొని వాటిని గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా సీల్ చేసి క్లోజ్ చేసేసుకొని మనము పాత్రగడ్డి అనేది తయారు చేసుకోవచ్చు. ఆ పెద్ద గుంత ఆ పరిణామం రైతులకు అందుబాటులో లేదు, అంత స్థలం లేదు అన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక 100 కేజీల బ్యాగులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, అదే విధంగా 100 కేజీల డ్రమ్ములు ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటిని కట్ చేసిన ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ డ్రమ్ములలో గానీ ఈ బ్యాగులలో గాని గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా ఒత్తి పెట్టేసి 41 రోజులు మనం దాన్ని అట్లా నిల్వ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత తీసి మనము పశువులకు దానా కూడా వేసుకోవచ్చు. సైలేజ్ అని ఈ పాత్రగడ్డి మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పచ్చిమేత మనకు లభ్యత అనేది చాలా తక్కువ ఉంటది కనుక ఇట్లా సైలేజ్ రూపంలో కూడా మనం దీన్ని నిల్వ చేసుకుంటే రైతుకు చాలా మేలు చేకూరుతుంది. ఈ ఎండాకాలంలో కూడా పచ్చిమేత లేకపోయినా సరే మనకు పాల ఉత్పత్తి అనేది ఒక కాన్స్టాంట్ గా వచ్చేలాగా మనకు ఉపయోగపడుతుంది. సైలేజ్ రూపంలో రైతు నిల్వ చేసుకుంటే ద్వారా చాలా లాభాలు అనేటివి అయితే ఉన్నాయండి.
1: అంటే ఈ విధంగా దానా తయారు చేసుకోవడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు, అయితే వ్యవసాయ వ్యర్థాల ద్వారా వినియోగాన్ని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు. అయితే మరి ఈ వ్యవసాయ వ్యర్థాలను మేతగా ఉపయోగించేటప్పుడు రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనము పెట్టమంటున్నాము రైతులను వ్యవసాయ వ్యర్థాలు అంటే దాంట్లో అది ఏ రకంగా ఉంది, అంటే అది మంచిగా ఉందా, బూజు పట్టుందా, లేకుంటే ఏమైనా వేరే ఏమైనా పాడై ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి రైతులు. ఎందుకంటే మనకు ఫంగస్ పట్టడము, ఇప్పుడు నీళ్ల తడి తగిలినప్పుడు పుచ్చిపోయి ఉండడము కొన్ని అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాటిని గమనించి ఏదైతే మంచిగా ఉంటుందో, అంటే ఇట్లా బూజు పట్టడము ఇట్లాంటివి లేకుండా ఏదైతే ఫ్రెష్ గా ఉంటుందో అవి మాత్రమే మనం పెట్టేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాడైనే పెట్టినాం అనుకో మళ్ళీ ఆరోగ్యం స్థితించి మళ్ళీ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అదే విధంగా పురుగు మందు కొట్టిన అవశేషాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కట్ చేసే ముందు కోతకు ముందు మందు కొట్టడం అట్లాంటివి. సో అట్లా పురుగుల మందులు ఏమైనా కొట్టిరా లేదా అవి కూడా చూసుకున్న తర్వాత వాటికి మనకు మేతలో మనం వేసుకోవాలి. ఒకటే రకమైన మేత కూడా మనము ఇవ్వాలని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్ని బ్యాలెన్స్డ్ గా మనకు మనం పెట్టే దానిలో పోషక విలువలు ఉండాలి కాబట్టి ఒకటే కాకుండా ఇప్పుడు వేరుశెనగ పొట్టు కానీ అరటాకులు కానీ కూరగాయలు కానీ అన్ని మనం ఏమైతే ఉంటాయో మళ్ళా సమతుల్యంగా అన్ని సంపూర్ణంగా అయ్యేలాగా అన్ని వచ్చేలాగా మనము దాన అనేది పెట్టాలి. ఈ రకంగా చేసుకున్నట్టుగా రైతుకు సుస్థిర వ్యవసాయం మరియు పోషణలో ఆయన చాలా ముందుకు సాగవచ్చు, ఆర్థికంగా కూడా రైతు బలోపేతంగా కావచ్చు.
1: వీటిని వినియోగించడం ద్వారా రైతుకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: రైతుకు ముందుగా దాన ఖర్చు అనేది దాదాపు 20% రైతు తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదే విధంగా రైతు ఎక్కడెక్కడో బయట మన షాప్స్ లోకి వెళ్ళి దాన కొనుక్కోవడము ఇవన్నీ చేసేదానికంటే ఆయన ఉన్న పరిసరాల్లోనే ఆయనకు ఇవన్నీ

0: అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి మనకు. కాబట్టి రైతుకు ఏ రకంగా చూసుకున్నా అంటే ఇప్పుడు ఆ వ్యర్థాల నుంచి ఇంకొక లాభం చేకూరుదంటే రైతు కూడా సంతోషం ఉంటుంది. ఆల్రెడీ రైతులు పెడతా ఉంటారు, కాకపోతే కంటిన్యూస్ గా మనము ఈ దానాలు ఒక సగం పార్ట్ వరకు ఇంక్లూడ్ చేసుకొని ఇటువంటి పోషక విలువలు పెంచుకొని మనము దాన రూపంలో ఇవి ఇచ్చినట్టయితే వాళ్లకు ఒక ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా పశువుల యొక్క ఆరోగ్య స్థితి, పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్య స్థితి, పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటది. దూడల్లో చూసుకున్నట్టయితే మనకు ఎదుగుదలకు, పాలిచ్చే వాటిలో పాలు ఇంకొంచెం పెరగడానికి, అదే విధంగా పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఈ పెట్టినట్టయితే. ప్లస్ మనకు ఆర్గానిక్ ఫీడ్ లాగా బయట తీసుకొచ్చి మనం వేరే అడిటివ్స్ గానీ వేరే ఇంకేమైనా కలపకుండా డైరెక్ట్ గా కూడా మనము ఒక ఫ్రీ ఫుడ్ అనేది దాన రూపంలో పశువులకు ఇవ్వచ్చు. రైతులకు ఈ యొక్క నిర్వహణ, ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది, మరియు రైతుకు ఆర్థికంగా చాలా లాభాలు అనేటివి చేకూరుతా ఉంటాయి. ఎందుకంటే రైతుకు ఎప్పుడైనా తన దగ్గరున్న వాటితోటి అనే ఒక దాన తయారు చేసుకుంటున్నాడు అంటే అది మనం ఇంకా వాటి శాస్త్రీయంగా జోడించి చేస్తే తప్పకుండా రైతుకు ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అని ఉద్దేశం అన్నమాట.
1: రైతులు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించి వారి ఇంట్లో ఉన్నటువంటి పశువులకు సంపూర్ణ సమీకృత దాణా అందించడంతో పాటు ఆ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణను కూడా పెంపొందించుకోవచ్చు వీటి ద్వారా. అదేవిధంగా ఈ మేతకు కూడా ఖర్చు అనేటువంటిది తక్కువ, దీన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు ఎంతో మేలుతో పాటు ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటువంటి చాలా చక్కటి విషయాలను తెలియపరిచినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు పశువుల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం అనే అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు బిందం పసుపు పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమాన్ని వినే ముందు

0: ఇప్పుడు వినండి.
1: కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో ఉన్నాం. మరి శనిగరం గ్రామంలో ఒక యువరైతు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కొన్ని అధునాతన పద్ధతులు పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్నటువంటి ఒక యువరైతు ఉన్నారు. వారే వాడికారి రామారావు గారు. మరి వారు ఏ పంట వేశారు, ఆ పంటను ఏ విధంగా పండిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామారావు గారు.
2: నమస్తే అండి. నమస్కారం సార్.
1: మీరు ఏ పంట వేశారు?
2: నేను పసుపు పంట ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది.
1: మరి ఈ పసుపు పంట ముఖ్యంగా వేసేటువంటి తరుణంలో ఈ పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా సాప్ చేసుకోవాలంటారు?
2: దీన్ని మనం డిస్కులతో బాగా దుక్కిని లోతుగా దున్నుకోవడం లేకపోతే పెద్ద నాగళ్లతో లోతుగా దుక్కి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల భూమి బాగా దులదులగా ఏర్పడి అందులో గడ్డ వేసుకోవడం వల్ల మంచి దానికి గడ్డ ఊరే స్వభావం కూడా భూమిలో తేలిక అయిపోతుంది. మనం ఎడ్ల నాగళ్లతో ఒక పీటు నర పీటు వ్యవస్థను సందుగా ఉంచుకొని మనం గడ్డ బలగొట్టుకుంటా పసుపు వేసుకోవడం జరుగుతుంది.
1: మరి ముఖ్యంగా
2: మేము మా దగ్గర పాటలో రైతు వద్ద నుంచి మంచి గడ్డను తీసుకొచ్చి మన భూమిలో వేసుకోవడం జరిగింది.
1: ఏ రకమైనటువంటి గడ్డను మీరు ఇక్కడ వేయడం జరిగిందంట?
2: దాదాపుగా మనం తల్లిగడ్డ పిల్లగడ్డగా ఇవి రెండు ఉంటాయి. ఇందులో తల్లిగడ్డ అనేది చాలా ఆ వేయడం వల్ల చెట్టు చాలా బలంగా మంచి ఏ రోగం లేకుండా ప్రతి ఒక్క తెగుళ్లకు తట్టుకునే విధంగా ఉంటది. మనం తల్లిగడ్డ అయినా వాడవచ్చు, పిల్లగడ్డ అయినా వాడవచ్చు. తల్లిగడ్డ వేయడం వల్ల అది మంచి ఏపుగా పెరుగుతుంది, గడ్డ మంచిగా ఊరుతుంది. దాని నుంచి ఎటువంటి దుంపకుళ్ళు గాని పండాకు తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది.
1: అంటే వేసేటువంటి పసుపులు అంటే యంత్రాల ద్వారా వేస్తారా లేకపోతే మనుషులను పెట్టే వేస్తారా?
2: మనుషులు పెట్టే వేయడం జరుగుతుంది. ఎడ్ల నాగళ్ళు మనుషులు దున్తా ఉంటారు. ఒక ఎకరానికి ఇప్పుడు 2 నాగ

0: కళ్ళకు ముగ్గురు వేయడానికి, ఒకరు పిండి పోసుకోవడానికి ఏర్పాటు చేసుకుని మనుషుల ద్వారానే పని జరిపిస్తా ఉంటాం.
1: ఇప్పుడు మనుషులతోని వేసిన తర్వాత అంటే వేసేటువంటి పసుపుతో పాటు ఏమైనా ఎరువులు వేస్తారా భూమిలో?
0: దాదాపుగా డిఏపి అనేది మనం స్టార్టింగ్ లో కోరమండలి గాని భూమిలో వేసుకోవడం జరుగుతుంది.
1: ఎందుకు వేస్తారు అవి? వీటితో పాటు
0: చెట్టుకు ఒక రకమైన బలం, కాడ అనేది పోషకాలు భూమిలో స్ప్రెడ్ అయి మొలకెత్తడానికి అవశేషంగా ఉంటుంది కాబట్టి వేసుకోవడం జరుగుతుంది.
1: ఈ పసుపు వేసిన తర్వాత నీళ్లు కట్టడం లేదా మిగతా క్రిమి కీటకాల బారి నుండి ఈ పసుపు కొమ్ములను రక్షించుకోవడానికి గాను ఎటువంటి చర్యలు లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: మనము ఈ పసుపు మొలకెత్తగానే ఒక 20-25 రోజుల సుమారులో మనము యూరియా గాని 20-20 గాని కాల్షియం బస్తాలు గాని ఇవి 25 రోజులకు ఒకసారి మనం ఒకసారి వాటర్ కట్టుకుంటూ 20-25 రోజుల మధ్యలో ప్రతిసారి ఒకసారి యూరియా వేయడం, ఒకసారి 20-25 వేసుకోవడం, ఒకసారి కాల్షియం, ఒకసారి పొటాష్, ఇలా భూమిలో మనం ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి తడి మనం కట్టుతూ ఈ యొక్క ఎరువుల బస్తాలు వాడకం జరుగుతూ ఉంటది.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎరువులు వేసే ముందు పసుపు వేస్తారు, పసుపు వేసిన తర్వాత పసుపును తినేటువంటివి కూడా కొన్ని క్రిమి కీటకాలు గాని పురుగులు గాని ఉంటాయి, వాటిని ఆశించేటువంటి అవి ఆశించకుండా ఏపుగా పెరగడానికి ఏ మందులు వాడతారు, ఏ మందులు నేలలో వేస్తారు?
0: భూమిలో వేయడం అంటే వీటికి ఎయిర్ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కావడానికి పుడమి గుడుకలు అని వాడడం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పురుగులు చావడానికి 4G గుళికలు, 3G గుళికలు, 4A2 ఇవి వాడడం వల్ల భూమిలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి గుడ్డు వ్యవస్థను రూపుమాపే విధంగా ఇటువంటి వాడడం జరుగుతుంది.
1: అంటే ఈ పసుపు వేసినప్పుడు ఈ గుళికలు వంటివి వాడడం ద్వారా క్రిమి కీటకాలు అటువంటివి చనిపోతాయి. మనం వేసినటువంటి పసుపు మొక్కగా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
0: ఇది వేసిన మొలక రావడానికి ఒక 15-20 రోజుల వ్యవస్థ, మొలకెత్తడానికి మనకు టైం పడుతుంది.
1: మరి మొలకెత్తిన తర్వాత నీటి విధానం కట్టేది ఏ విధంగా ఉంటుంది?
0: మనం మొలకెత్తిన తర్వాత 25 రోజులకు కొద్దిగా వల్లుముఖం పట్టే అటువంటి భూమి మనం సన్నగా చీరక వాసే విధంగా ఉన్న విధానం చూసి మనం తడి కట్టాలి. తడి మీద తడి వేయడం వల్ల కూడా గడ్డ ఊరే అవకాశం ఎక్కువ ఉండదు. అది మనం కట్టిన తర్వాత కొంత పగుళ్లాగా భూమి ఏర్పడ్డప్పుడే మళ్ళీ మనం ఇంత పిండి పోసుకొని దున్నుకోవడం వల్ల మనకు భూమిలో ఒక రకమైన సారవంతం ఇంప్రూవ్మెంట్ అవుతూ దానికి కూడా ఏరు వ్యవస్థకు గాలి వేడి తగలడం వల్ల అది ఒక రకమైన ఊటకు గడ్డ ఊరుతా ఉంటది.
1: అంటే ఇప్పుడు ఈ పసుపు వేసేటువంటి తరుణంలో ఆ పసుపు మొక్కలను ఎంతెంత దూరం వేయాలి? నాగలు దున్నేటప్పుడు ఎంతెంత దూరం వేస్తే దిగుబడి ఏ విధంగా వస్తుంది? అదే విధంగా తాలు పసుపు పెడతారా లేకపోతే ఈ పత్తిలో అచ్చుదొల్లినట్టు అచ్చు పసుపు పెడతారా? ఏ పసుపు ఇక్కడ మీరు పెట్టడం జరిగిందంటారు?
0: ఒక పీట వ్యవస్థలో గడ్డ వలగొట్టుకుంటా వేయడం జరుగుతుంది. ఒక పీట నర అడ్డము, ఒక పీట పొడవు వ్యవస్థలో మనం దుక్కి ఏర్పాటు చేసుకుని విత్తనం వేయడం జరుగుతుంది.
1: ఈ విధంగా వేసిన తర్వాత నీరు కట్టేటువంటి విధానం, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టాలి? నీళ్లు కట్టేటప్పుడు గడ్డి పడకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేకపోతే నీటితో పాటు ఏమన్నా మందును ఆ నేలలోకి పంపడం జరుగుతుందా?
0: మనము ఈ కలుపు విధానము పడగానే ఎకరానికి ఒక 4 మనుషులను పెట్టి కలుపు తీయించుకొని అందులో మనం పిండి చల్లుకొని వాటర్ విసిపెట్టడం జరుగుతుంది. వాటర్ కట్టిన తర్వాత ఒక 4-3 డేస్ అది కొద్ది ఆరగానే పంటకు తెగుళ్ళు రాకుండా ఉండడానికి మనం పురుగు గుడ్డు పెట్టే విధానం అమాస ముందు మనం గ్రహించి పురుగు మందు కొట్టడం జరుగుతుంది. ఈ అమాస పుణ్యానికి మధ్య కాలంలో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మేము తెగుళ్ల మందులు స్ప్రే చేసి తెగుళ్లు రాకుండా కంట్రోల్ చేసుకుంటాం. వారానికి ఒకసారి మనం దోమ విధానం ఎప్పుడైతే గుడ్డు దశ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఒకసారి, పురుగు గుడ్డు దశ స్టార్ట్ అయ్యే విధానంలో ఒకసారి ఈ తెగుళ్ళు అనేటి బారిన పడకుండా, అదేవిధంగా పోషకాల లోపం ఉన్నప్పుడు కూడా పోషకాలను గ్రహించి మేము ఈ విధంగా టైము వారానికి ఒకసారి స్ప్రేయింగ్స్ కొట్టడం జరుగుతుంది.
1: పసుపుకు సోకేటువంటి తెగులు ఏ విధంగా ఉంటాయి? పసుపు ఏపుగా ఎదగడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంట?
0: పసుపు పెరగడానికి ఉమిక్ యాసిడ్ గుళికలు భూమిలో వాడడం, జనరల్ గా గ్రోత్ ప్రమోటర్స్ అంటే దాదాపుగా ఇప్పుడున్న రోజులలో ఎండాకాలంలో మంచి పెంట మనం భూమిలో వర్మి కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువులు సమృద్ధిగా వేయడం వల్ల అది ఆటోమేటిక్ గా మనం పురుగుల బెడద అంటే ఇప్పుడు ఆకు చుట్ట స్టార్ట్ ఎప్పుడైతే 2-3 ఆకులు బయటకు వెళ్ళినాయి అనుకో దాంట్లో మనము గుడ్డు వ్యవస్థను అనేది ఎప్పుడు మనం ఏదో ఒక స్ప్రే ద్వారా వాటిని కంట్రోల్ చేయడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. పురుగు వ్యవస్థను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో దాన్ని ఆపేటువంటి శక్తి మనం ఏర్పరిచినప్పుడు పసుపు ఆటోమేటిక్ గా మన వాటర్ సమృద్ధిగా అందించుకుంటూ పురుగు వ్యవస్థను చంపడం వల్ల మన తెగుళ్ల బారిన పడకుండా స్ప్రేలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా అది పెరుగుదల ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది.
1: ముఖ్యంగా ఈ పెరుగుదల పెరిగేటువంటి క్రమంలో

0: తొలిచేటువంటి పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ చెట్టుకు రావడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు, అవి చేయడం వల్ల ఎంతవరకు వాటిని అరికట్టవచ్చు అంట?
1: గుడ్డు వ్యవస్థను అరికట్టే విధంగా దీనికి మేము లాంబ్డా సైలోత్రిన్ అనే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక దఫాగా కొరాజిన్ వాడడం జరుగుతుంది, ఒక దఫాగా ప్రొక్లేమ్ వాడడం జరుగుతుంది. ఇవన్నీ స్ప్రే చేసేటువంటి సందర్భాలలో ఆ యొక్క దృఢమైన ఆకు వ్యవస్థలో ఈ మందు ఇమిడే విధంగా దానిలో అప్సా అనే మందు ఒక బంక లాంటిది ఒక 5 ml కూడా వాడడం జరుగుతూ ఉంటుంది.
0: ఈ ఆకుమచ్చ తెగులు నివారించడానికి గాను ఎటువంటి మందులు మీరు పిచికారీ చేయాలి?
1: ఈ యొక్క పండాకు తెగులు ఆకుమచ్చలు అనే వ్యవస్థ రూపమాపడానికి కార్బోటాప్ గాని కస్టోడియా గాని వ్యాలిక్యూర్ అనే మందు M45 సాఫ్ అనేటువంటి ద్రవకాలను వీటిని పౌడర్ రూపేణా ఇవి వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి తెగుళ్ళన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతా ఉన్నాం.
0: ఇప్పుడు దీంట్లో వేరు తులిచే పురుగులు కూడా ఈ పసుపులో రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వేరు తులిచే పురుగులు పసుపులో రావడం ద్వారా పసుపు అనేటువంటిది భూమిలో అంతర్లీనంగా వృద్ధి చెందుతుంది, కాబట్టి వేరు ఖరాబ్ అయితే ఆ పసుపు అనేటువంటిది వృద్ధి చెందే అవకాశం ఉండదు. మరి ఆ వేరు తులిచే పురుగులు అరికట్టడానికి గాను ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు?
1: వేరు తులిచే పురుగులు అంటే 4G గుళికలు 3G గుళికలు భూమిలో చల్లడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. మామూలుగా క్లోరో 50 కూడా భూమిలో ఇసుకలో తౌడు బెల్లం దాంట్లో క్లోరో 50% మోనో గాని చల్లి ఇది భూమిలో మేము చల్లడం జరుగుతుంది. ఇది భూమిలో పండేటువంటి నేల మీదకి రాగానే వాటిని తినడం వల్ల అవి సమృద్ధిగా చనిపోవడం జరుగుతుంది.
0: ఇంతవరకు మా రైతు సోదరులకు కార్యక్రమం వింటున్నటువంటి వారందరికీ కూడా అందుకు మీకు ధన్యవాదాలు సార్.
1: ఆకాశవాణికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
2: మీరు ఇంతవరకు పసుపు పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ಕೂಡ ಇದೇ ಪ್ರಜಾವಾಣಿ. ಆಕಾಶವಾಣಿ ಪ್ರಕಟಿಸಿದ ಅಂಶಂ ವೆಂಟನೆ.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
2: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో

0: భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది. అండ్ సమర్చి అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చి అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
0: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్లు బయటకు తీసుకురావడం జరిగింది కొన్ని యాక్టివిటీస్ తోటి. ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలు

0: అందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది.
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్కి వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్?

0: ఉన్నటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి ఫదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేం చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల అనే బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి

0: డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హరాస్మెంట్ డొమినేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: నాన్న.
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏందిరా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్ధితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్ధిదారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని పెరడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.

2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమిగ్రేషన్ విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ వసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఈరోజు. తెలంగాణ చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం పుట్టుక కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానిక గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు స్వాగతించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా ఐపీఎస్ పోలీస్ కవాతును ఘనంగా ప్రారంభించారు. మార్చ్ పాస్ట్ పోలీస్ కవాతు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి దాశరథి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే ఈరోజు అని ఆయన అన్నారు.
2: జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023 బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో పంచాయతీ

గాయత్రి మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్ళుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్1గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాదు నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్య సాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1 లక్ష

0: 56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: అనంతరం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలని, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని, కనుకనే విద్యారంగ అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
0: తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామిక వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 100,00,000,000 రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000,000,000 రూపాయలు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5,00,000,000 రుణ పరిమితిని 10,00,000,000 పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1,000 బస్సులకు వాళ్ళు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్బులు, గోదాములు, రైసు మిల్లులు ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్ కుట్టుకూలి మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కళ. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు

అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మగౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళను బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 120,000 ఇళ్లను పూర్తి చేసి

0: తీసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 100,000 ఇళ్ళు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 220,000 ఇళ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 250,000 ఇళ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను.
1: గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని, అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి సేవ చేసుకుంటామని అన్నారు.
0: మన రాష్ట్రంలో సుమారు 400,000 మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారు ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారు ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్డ్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరామ్ గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని, దానికి ప్రజల అండదండలు కావాలని, అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తమకుందని అన్నారు.
0: ఈరోజు ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి.

0: దోమలు కావాలి, తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
1: అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను మెడల్స్తో సత్కరించారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధ్యాపకులను ఈ సంవత్సరానికి గాను గుర్తించి సత్కరించారు.

0: మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. శ్రోతలు వాట్సప్ సందేశం పంపించాలనుకుంటే గనక మాకు మీ యొక్క సందేశాన్ని ఈ నెంబర్కి పంపించండి. వాట్సప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు మీరు కోరిన సినిమా శ్రోతల పేర్లు అందులో సందేశంలో రాసి పంపిస్తే గనక మీకు నచ్చిన పాట మేము వినిపిస్తాం. కార్యక్రమంలో తొలిపాటను కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట మృగరాజు. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది మణిశర్మ. ఈ పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికీ

0: పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం మృగరాజు చిత్రంలోని ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు వింటుంది లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరొక వాట్సాప్ సందేశాన్ని పంపించారు నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యుల కోసం రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట జై బోలో తెలంగాణ. ఈ చిత్రంలో గద్దర్ స్వీయ రచనలో ఆలపించిన చక్రి స్వరపరిచిన గీతం. వీరి కోరిక మేరకు గద్దర్ ఆలపించిన జై బోలో తెలంగాణ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.
3: పడుస్తున్న పొత్తు మీద

వచ్చే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు, వందనం వందనం.

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి.

కావాలి. నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది.

రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన

0: కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై. లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కోమల, బోడ జయేందర్ మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట సిరిసిరి మువ్వా చిత్రంలో.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది వేటూరికాగా స్వరపరిచింది కెవి మహాదేవన్. వీరి కోరిక మేరకు సిరిసిరి మువ్వా చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రైండ్స్.

0: దర్పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రైండ్స్ దర్పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ సందేశాన్ని పంపారు. వీరంతా కోరుతున్న పాట లారీ డ్రైవర్ చిత్రంలో ఎస్పీ

బుగ్గ నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ సందేశాన్ని పంపారు. వీరంతా కోరుతున్న పాట లారీ డ్రైవర్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్న విత్తుల గీతం, స్వరపరిచింది చక్రవర్తి. వీరి కోరిక మేరకు ఈ పాట విందాం.

కార్యక్రమంలో మరో వాట్సాప్ సందేశం పంపారు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి పూజారి ధనుంజయ్, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి వీరంతా కోరుతున్న పాట సమరసింహారెడ్డి చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన యుగలగీతం. గీతరచన వెన్నెలకంటికాగా స్వరపరిచింది మణిశర్మ. వీరందరి కోరిక మేరకు సమరసింహారెడ్డి చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

ఈ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఈనాటి మనోరంజని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 9 గంటలు. కొద్ది క్షణాల్లో న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు మధుర గీతాల్లో తొలిపాటగా విందాం. పూజ ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి సాహిత్యం, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

శ్రోతలు ఆనిముత్యాల లాంటి ఆపాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమలేఖలు. ఈ చిత్రంలో జిక్కి ఆలపించిన ఆరుద్ర సాహిత్యం, స్వరపరిచింది శంకర్ జైకిషన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆనిముత్యాల లాంటి ఆపాద మధురాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట పూజాఫలం. ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాల్లో తర్వాత పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది ఆచార్య ఆత్రేయ కాగా, స్వరాలను కూర్చింది ఎంఎస్ విశ్వనాథన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆనిముత్యాల్లాంటి ఆ పాత మధురాలు. మధుర గీతాల్లో ఇప్పుడు వింటున్న ఈ పాట రాజమకుటం చిత్రంలో లీల ఆలపించిన కృష్ణశాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది మాస్టర్ వేణు

మధుర గీతంలో ఇప్పుడు విందాం. సభాశ్రాముడు ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీతరచన శ్రీశ్రీ కాగా, స్వరపరిచింది ఘంటసాల.

మీరు వింటున్న ఈ పాట సతీ సుకన్య. ఈ చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీతంలో పి లీలతో కలిసి పాడిన శ్రీరామచంద్ర గీతం.

0: కార్యక్రమంలో వాణిజ్య ప్రకటన విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట తోటి కోడలు చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ యుగల గీతం.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం వసంత సేన. ఈ చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన యుగల గీతం. గీతానికి సాహిత్యాన్ని కూర్చింది దాశరథి కాగా స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆమేటి చిత్రాల అరు

జైన కావ్యాలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మూగనోము. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి సాహిత్యం, సంగీతం ఆర్ గోవింద్రా.

కార్యక్రమంలో ఇప్పుడు వింటున్న ఈ పాట వయసు పిలిచింది చిత్రంలో వాణి జయరామ్ ఆలపించిన వేటూరి సాహిత్యం. స్వరపరిచింది స్వరమాంత్రికుడు ఇళయరాజా.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ధనమా దైవమా. ఈ చిత్రంలో పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం స్వరపరిచింది టీవీ రాజు.

ఈ పాటతో ఈనాటి మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధురగీతలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 58 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.